ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్, 102 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:22. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఒక్కటే ఓ మంత్రం బృందగానం. సాహిత్యం శ్రీ ఉప్పల అప్పలరాజు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

0: ఈద్ మిలాదున్నబీ గీతం విన్నారు భక్తిరంజన్లో తుది అంశంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత డాక్టర్ బండి సత్యనారాయణ గారు.
1: దివాతపతి ఆదిత్యో రత్తీ భాసితి చందిమ సన్నిద్ధో ఖత్తియో తపతి ఝాయితపతి పండితో అధా సబ్బ మహారత్తి బుద్ధో తపతి తేజస. చంద్రమానం ప్రకారం పౌర్ణమి అనగా శుక్లపక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి. చంద్రుణ్ణి చూడడం, వెన్నెల్లో తిరగడం ఎవరికైనా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాకతాళీయంగా బుద్ధుని జీవితంలోనూ బౌద్ధంలోనూ పౌర్ణమి ఒక విశిష్ట స్థానాన్ని ఆపాదించుకుంది. బుద్ధుని జీవితంలో పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా పురుడు పోసుకోవడానికి మహామాయ పుట్టింటికి బయలుదేరింది. అత్తవారు కపిలవస్తు శాక్యరాజులు, అష్టర్యాలు సకల సౌకర్యాలు గల కుటుంబం వారిది. ఇటు పుట్టింటి వారిది దేవదహలో సంపన్న కుటుంబమే. అయినా ఊహించని రీతిలో బుద్ధునికి మహామాయ లుంబినీ వనంలో జన్మనించింది. అది వైశాఖ పౌర్ణమి రోజు. బౌద్ధంలో ఇది మొదటి పౌర్ణమిగా చెప్పుకోవచ్చు. మరో సందర్భం ఏమిటంటే, ఎప్పట్లానే ఆ రోజు కూడా బుద్ధుడు బోధివృక్షం కింద ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ ఏకాగ్రత ధ్యానంలో దుఃఖం నివారణ మార్గాలు, మలినాల విముక్తి మార్గాలను దర్శించాడు. కోరికల అస్తిత్వం నుంచి క్రమంగా విముక్తుడయ్యాడు. అతని మనసు నిర్మల సరోవరంలా ఉంది. వజ్ర సమానమైన దృఢత్వాన్ని సాధించింది. అతనికి అజ్ఞానం తొలగి పూర్తిగా జ్ఞానోదయం కలిగింది. బోధిసత్వుడు బుద్ధుడయ్యాడు. ఆ అర్ధరాత్రి ఆకాశంలో పూర్ణచంద్రుడు జ్ఞానచంద్రికలను ప్రసరించాడు. అది వైశాఖ పౌర్ణమి. ఇది బౌద్ధంలో మరో పౌర్ణమి. బుద్ధుడు జ్ఞానోదయం పొంది సారనాథ్ దగ్గర జింకల వనంలో తన 5 మిత్రులైన శిష్యులకు ఉపదేశం ఇచ్చాడు. దాన్నే ధర్మచక్ర ప్రవర్తన లేదా ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటారు. ఇది జరిగింది ఆషాఢ పౌర్ణమి. ఈ పౌర్ణమి బౌద్ధంలో మరొక విశేషం. తన మాతృమూర్తి గౌతమి ప్రజాపతికి, ఇంకా మరికొందరు శాక్య స్త్రీలకు బుద్ధుడు స్వయంగా ధమ్మదీక్ష ఇచ్చాడు. అది ఆశ్వయుజ పౌర్ణమి. ఇంకో పౌర్ణమి కూడా ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొంది తండ్రి ఆహ్వానం మేరకు తొలిసారి కపిలవస్తు నగరానికి వస్తాడు. ఆ సందర్భంగా తన కుమారుడైన రాహులునికి ధమ్మదీక్ష ఇస్తాడు. ఆ రోజు ఫాల్గుణ పౌర్ణమి. ఇది మరో పౌర్ణమి. వీటన్నిటికీ కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అశ్వఘోషిని సంస్కృత బుద్ధ చరిత్ర నుండి బొర్రా గోవర్ధన గారి బౌద్ధ రచనల వరకు సాహిత్య నిరూపణలు కూడా ఉన్నాయి. ఎటువంటి చారిత్రక నేపథ్యం లేని కొన్ని నమ్మకాలు కూడా ఈ బౌద్ధంలో పౌర్ణమికి సంబంధించిన విషయంలో చోటు చేసుకున్నాయి. సిద్ధార్థుడు తల్లి మహామాయ కడుపులో పడింది ఆషాఢ పౌర్ణమి రోజునే అని కొందరు విశ్వసిస్తారు. మహామాయ తన గర్భధారణ గురించి కన్న కల కూడా ఒక పౌర్ణమి రోజునే వచ్చిందని అంటారు. బుద్ధుని జాతక విశేషాలు చూడడానికి అసిత మహాముని పౌర్ణమి రోజునే కపిలవస్తుకు వచ్చాడని ఒక విశ్వాసం. అలాగే సిద్ధార్థుడు కపిలవస్తును వదిలి వెళ్ళిన మహాభినిష్క్రమణ కూడా ఆషాఢ పౌర్ణమి రోజే అని మరికొందరి విశ్వాసం. ఇటువంటి నమ్మకాలు విశ్వాసాలు శ్రీలంక బౌద్ధ సాహిత్యంలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. బౌద్ధ ధర్మం ప్రకారం ప్రతి పౌర్ణమి ఒక ఉపోసిత దినం. అలాగే అమావాస్య కూడా బౌద్ధులకు మరో ఉపోసిత దినం. ఇటువంటి ఉపోసిత రోజుల్లో బౌద్ధులు కొన్ని నియమాలు పాటిస్తారు. ఆ రోజు అందరూ పంచశీల పాటిస్తారు. ఒక పూటే

0: ఆహారం తీసుకుంటారు. అది ద్రవరూపాహారం అయితే మరీ ఉత్తమం. నేల మీద పడుకుంటారు. డబ్బు, బంగారం వంటి లావాదేవీలకు ఆ రోజు దూరంగా ఉంటారు. చంద్రుడు వెన్నెల ఆహ్లాదకరమైనవి. ఒక ఆశావహ ఆలంబనకు వాటి ఉద్దీపనగా తీసుకోవడం బౌద్ధ ధర్మం యొక్క విశిష్టతగా కనిపిస్తుంది. సబ్బపాపస్య అకరణం కుశలస్య ఉపసంపద సచిత్త పరియోధపనం ఏతం బుద్ధానుశాసనం.
1: డాక్టర్ బండి సత్యనారాయణ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

పంటలను కాపాడుకోవటానికి మనము ఎంతో కాలంగా రకరకాలైనటువంటి రసాయనాలను వాడి మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నాల్లో కొన్ని మనం సఫలీకృతం అవుతున్నాం, కొన్నిసార్లు మనకు ఫలితాలు రావటం లేదు. ఫలితాలు రాకపోవడంతో పాటుగా మనకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా అవసరానికి మించి మోతాదుకు మించి ఎప్పుడైతే మనం రసాయనాలు ఎక్కువగా వాడతామో అవశేషాలు మరి మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో మిగిలిపోవటం జరుగుతూ ఉంది. దానివల్ల మనకి భవిష్యత్తులో ఇంకా మనం తినే సమయానికి కూడా అవశేషాలు మిగిలి ఉంటే దాని ప్రభావం మన ఆరోగ్యం మీద పడతా ఉంది. అలాగే మనం ఎప్పుడైతే మన వ్యవసాయ ఉత్పత్తుల్ని వేరే దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటామో వాళ్ళు కొనుక్కునేటప్పుడు మనం పంపించినటువంటి లాట్లో కొన్ని భాగాల్ని పరీక్షించి దాంట్లో ఏదన్నా రసాయనాలు మిగిలిన్నాయా, హానికరమైనటువంటి రసాయనాలు ఉంటే గనక తిరిగి మొత్తం వెనక్కి పంపించినటువంటి సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దానివల్ల మన రైతాంగానికి అలాగే మన వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మనం ఉత్పత్తి చేసినటువంటి ఈ రకమైనటువంటి పంట ఉత్పత్తుల్ని మన వ్యాపారులు కొనేటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి మరి వేరే దేశాలకు పంపించినప్పుడు వెనక్కి తిరిగి వస్తున్నాయి కాబట్టి. మరి ఎక్కడికైనా మనం ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని కనుక ఉత్పత్తి చేస్తే అది ఎవరైనా కొంటారు. మన స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తిలో మనకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి? ప్రధానంగా ఈ పురుగు పుట్టుట నియంత్రణ. దీనికి మొదటి కాడి మనం సరైనటువంటి జాగ్రత్తలతోటి కనుక మన ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఎలాంటి రసాయనాలు లేకుండా కూడా మనము ఈ సస్యరక్షణ అనేది సాధించడానికి అవకాశం ఉంది అనేది మన కొంతమంది రైతు సోదరుల అనుభవాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా మనకున్నటువంటి అవకాశాల్లో జీవరసాలని వాడి మనము ఈ పురుగుల తెగుళ్ల నియంత్రణ అనేది సాధ్యమవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి.

0: ఉన్నటువంటి జీవరసాలు అంటే కొన్ని సూక్ష్మజీవులు జీవున్నటువంటి జీవరాశులు ఉపయోగించుకొని మన పంటను నష్టం చేసేటువంటి పురుగులను కానీ తెగుళ్ళను కానీ మనం నియంత్రించటం. అవి మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా కావచ్చు, మేలు చేసేటువంటి వైరస్ కణాలు కావచ్చు, లేదంటే బూజు కూడా కావచ్చు. ఇవి మనం సద్వినియోగపరుచుకొని మనము మన పంట మీద వచ్చేటువంటి పురుగు పుట్టరాక కూడా ఈ నియంత్రణకు ఉపయోగించుకొని మనం గనక వ్యవసాయం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతూ ఉన్నాయి, లేదా గవర్నమెంట్ వాళ్ళు నడిపేటువంటి జీవ నియంత్రణ ప్రయోగశాలలో కూడా ఉత్పత్తి జరుగుతూ ఉంది. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడిచేటువంటి అనేక రకాల పరిశోధనా స్థానాల్లో కూడా మనకి ఈ జీవరసాలు దొరుకుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఎన్పి వైరస్ ద్రావణము మనకి ఇటుపక్క శనగపచ్చ పురుగు, అలాగే మరొక రకమైనటువంటి ఎన్పి వైరస్ ద్రావణము లద్దె పురుగు నియంత్రణకు, ఇలా రకరకాల పురుగుల నియంత్రణకు కొన్ని రకాలైన వైరస్ కణాలు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. కాకపోతే మనము పురుగు మొదటి దశలో లేకపోతే రెండో దశలోనో చల్లటి వేళల్లో మనం కనుక దీన్ని ఉపయోగించుకున్నట్లయితే ఫలితాలు బాగా ఉంటున్నాయి. అలాగే మనకి సుడోమోనాస్ కూడా ఒక బ్యాక్టీరియా, ఇది కూడా మనకి ఈ పంటలో వచ్చేటువంటి రకరకాల తెగుళ్ళ నియంత్రణకు కూడా చక్కగా పనిచేస్తుంది. దానికి తోడు ట్రైకోడర్మా విరిడి, ఇవి కూడా ఈ మధ్యకాలంలో రసాల్లాగా అంటే ద్రావణంలాగా కూడా అమ్ముతూ ఉన్నారు. వాటిని ఉపయోగించుకొని రకరకాలటువంటి భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు నియంత్రించడానికి ఒక మంచి అవకాశం. అలాగే బీటి పొడి కానీ బీటి ద్రవం కానీ బ్యాసిలస్ థురంజెన్సిస్ అనేటువంటి ఈ బ్యాక్టీరియాని ఉపయోగించుకొని పంటల్లో వచ్చేటువంటి రకరకాల పురుగుల్ని నియంత్రించడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఇది మనము గమనించుకోవాలి. మనలో ఎంతమంది వీటన్నిటినీ వాడుకుంటూ సస్యరక్షణ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, వీటన్నిటినీ వాడుకుంటూ విత్తన శుద్ధులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ దొరుకుతున్నాయి, అయినప్పటికీ కూడా మనం రసాయనాల మీద ఆధారపడి నష్టపోతున్నాం, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మన ఉత్పత్తులు బయటికి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి రాకుండా మనకు సరైనటువంటి ధర, మంచి ధర రావాలంటే స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఇప్పుడు సాధ్యమే. గతంలో అంటే రసాయనాలు దొరికే ఈ జీవ నియంత్రణ మందులు కానీ జీవరసాలు కానీ సరిగ్గా దొరికేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ప్రాచుర్యానికి తగ్గట్టుగా బయట చాలామంది కూడా వీటిని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఒక మంచి కంపెనీ నుంచో, లేకపోతే మంచి జీవ నియంత్రణ ప్రయోగశాల నుంచో, లేకపోతే పరిశోధనా కేంద్రాల నుంచో, కృషి విజ్ఞాన కేంద్రాల నుంచో ఇవి మనం తెచ్చుకొని వాడుతూ ఉంటే, వాటి ఫలితం కనుక బాగా ఉంటే మనకి వాళ్ళు ఉత్పత్తి కూడా పెంచుతారు. రైతులు ఎప్పుడైతే కొంటా ఉన్నారో వాళ్ళు కూడా ఉత్పత్తి పెంచుతారు, మనకు కూడా లభ్యత పెరుగుతుంది. ఎవరు వాడకపోతే వాళ్ళు ఉత్పత్తి చేసుకుని ఏం చేసుకుంటారు? కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. మనము ప్రయత్నం మొదలు పెడదాం, పూర్తిగా మొత్తం ఎకరాల్లో కాకపోయినా కొంత భాగంలో అన్న మన ప్రయత్నం చేస్తే మన ఫలితం అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులు కూడా దాన్ని వినియోగించుకుంటారు. అది బాగుందనుకోండి, మనం కూడా 10 మందికి చెప్దాం. మంచి ఆహార ఉత్పత్తి మనకి, మన పిల్లలకి, మన ప్రజలకి మనం అందించిన వాళ్ళవుతాం, మన దేశ ఆర్థిక ప్రగతికి కూడా మనం తోడ్పడిన వాళ్ళవుతాం. ఎందుకంటే బయట మార్కెట్కి వెళ్తే మన ఉత్పత్తులకు ఎక్కువ ధర వస్తుంది, గవర్నమెంట్కి కూడా కొంత డబ్బు వస్తుంది ట్యాక్సుల రూపాన, మనకు కూడా ఎక్కువ ధర వచ్చేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం గనక స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తికి మన వంతుగా మనం గనక కృషి చేస్తున్నట్లయితే గనక మనకు కూడా మంచి జరుగుతుంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంత రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. తేలికపాటి చినుకులు మినహా పెద్ద మార్పు ఏమీ ఉండదు. పొలం పనులు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే బొగ్గు వేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్ జోన్లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా
0: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

0: రాష్ట్ర ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్ కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదే పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం
0: చేస్తాం. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్తో కలిసి గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ హైదరాబాదులో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్ఠువ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకురాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరిసా భారత్లో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా

0: అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తా. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అవసంరచనా సేవాభ్యః యథాసంభవం సామాన్యోపయోగమార్గాణాం సంభావనాః అన్వేష్టుం ఆవశ్యకత అస్తీతి. విశేషతయా ప్రముఖ పరివహన్ అవసంరచనా పరియోజనానాం నిర్మాణ సమయే సేవాతీర్థే ప్రగతిః ఇత్యస్య 53వ ఉపవేశనస్య అధ్యక్షతాం కురవన్ శ్రీమోదీ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః ప్రావిధిక ఆర్థిక సంభావనాః దృష్ట్వా యోజనా నిర్మాణస్య స్తరే ఏవ ఏతాదృశాన్ ఏకీకృతోపాయాన్ పరీక్షితుం ఆహ్వానం కృతవాన్. సహ ఉక్తవాన్ యత్ కార్యాన్వయనస్య శీఘ్రతయా సహ గుణవత్తాయాః విషయే కోపి సంధిః న భవేత్. असौ मंत्रालयेभ्यः राज्येभ्यः कार्यान्वयन संस्थानेभ्यश्च आधुनिक प्रौद्योगिकीनां अंगीकरणाय प्रत्येकस्मिन् चरणे गुणवत्ता निश्चयं पर्यवेक्षणं च सुदृढीकर्तुं आह्वानं कृतवान्. उपवेशने श्रीमोदी रेलपट्टिका मार्ग विद्युत क्षेत्राणां षट् प्रमुखाणां अवसंरचना परियोजनानां समीक्षां कृतवान्. एताः परियोजनाः नवराज्येषु विस्तृताः सन्ति अथ च तासां समग्र व्ययः 30,000 कोटिरूप्यकाधिकः अस्ति. केन्द्रीय गृहमन्त्री अमितशाहः उक्तवान् यत् प्रत्येकस्मिन् क्षेत्रे अग्रस्थानं प्राप्तुं भारतस्य आन्तरिक सुरक्षा अधिकं सुदृढा करणीया. నవదిల్ల్యాం రాష్ట్రీయ సురక్షా రణనీతి సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయన్ శ్రీషాహ ఉక్తవాన్ యత్ 47.2000తమ వర్షం యావత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః వికసిత భారతస్య దృష్టిం సాకారయితుం సుదృఢా ఆంతరిక సురక్షా అత్యావశ్యకీ అస్తి. మంత్రిణా ఉక్తం యత్ ప్రశాసనేన మాదకద్రవ్యసంబద్ధాః సమస్యాః నక్సలవాదః అథ పూర్వోత్తరక్షేత్రస్య చ సమాహ్వానాని సఫలతయా నిరాకృతాని. ఏతాసాం ఉపలబ్ధీనాం శ్రేయః అసౌ రాజ్యారక్షిబలాయ కేంద్రీయాభికరణేభ్యః తథా కేంద్రీయ సశస్త్రారక్షిబలేభ్యః ప్రదత్తవాన్. భారత చీన దేశయోః మధ్యే ద్వైపాక్షిక సంబంధస్య నిరంతర వికాసాయ ప్రగత్యై చ భారత చీన సీమాక్షేత్రేషు శాంతి స్థాపనస్య మహత్వం భారతం ప్రతిపాదితవాన్. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః ఫిజింగ్ నగరే చీన విదేశ మంత్రిణా వాంగ్ ఈ ఇత్యనేన సహ భారత చీన సీమా ప్రశ్న విషయేషు విశేష ప్రతినిధీనాం వార్తాయాః 25వ చరణస్య సహాధ్యక్షతాం కృతవాన్. విదేశమంత్రాలయః ఏకస్మిన్ వక్తవ్యే అవదత్ యత్ ఉభౌ ప్రతినిధి తేషాం సమగ్రం దీర్ఘకాలికం చ హితం దృష్ట్వా సీమ ప్రశ్నే రాజనైతిక సమాధానస్య ప్రయత్నాన్ అనువర్తయితుం సహమతౌ అభవతాం. ఉభౌ పక్షౌ 24వ అక్టోబర్ మాసే కజాన్ నగరే గతవర్షే అగస్త్ మాసే తియాచిన్ నగరే చ స్వనేతృభిః ప్రాప్తానాం మహత్వపూర్ణ సర్వసమ్మతీనాం కార్యాన్వయనే ప్రగతిం అభిలక్షితవంతౌ. ఉపభోక్తృ కార్య విభాగస్య సచివ నిధి ఖరే ఇత్యేషా అకథయత్ యత్ కాందా ఎక్స్ప్రెస్ యానం దిల్లీనగర

0: प्रति प्रायः 800 मैट्रिक टन परिमितं पलाण्डुः आनयन्नस्ति। सामाजिकान्तर्जालीये पटले सचिवा अवदत् यत् नाफेड, NCCF तथा केन्द्रीय भण्डार केन्द्रेषु पलाण्डुः 35 रूप्यकाणि प्रति किलोग्राम मूल्येन विक्रियते। कांदा एक्सप्रेस यानम आरंभे चेन्नई, एर्नाकुलम, मदुरई, गुवाहाटी इत्येतेषु स्थानेषु प्राप्स्यति इति सा संसूचितवती इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नं केंद्रम उदय समीरालु ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట. రచయిత పాత్రికేయులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు కవి, వారి జయంతి సందర్భంగా వారి విశేషాలు. ఆ తరువాత మిలాదున్ నబీ సందర్భంగా మహమ్మద్ అబ్దుల్ రజాక్ గారి ప్రసంగం, పుష్పాంజలి, సమాచారవాణి. అనంతపురం జిల్లా సమాచార లేఖ ఎం మనోహర్ గారు అందిస్తారు 8:30. కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ పివిఎస్ లక్ష్మి గారి వీణ వాదనం వింటారు 8:35. మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. పాటల పల్లకి 8:59. 9:30 వరకు కొనసాగింపు. 10:00 ప్రత్యేక కార్యక్రమం. విశాఖపట్టణంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై అనంతరం 10:15 తిరిగి పాటల పల్లకి. మళ్ళీ మరిన్ని గీతాలతో మధురిమ 11:00. చిత్రగీతాలు ఇంకొన్ని వినొచ్చు మధుమంజరిలో 12:10. 12:40 కార్మికుల కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. కార్మికుల మానసిక ఒత్తిడి డాక్టర్ క్రాంతికార్ గారితో బి వెంకటేశ్వర్లు గారి పరిచయ కార్యక్రమం. 4 పడగల పాము గంట్యాడి గౌరినాయుడు గారి కథానిక. 1:10 ఇంకొన్ని సినిమా పాటలు. 1:33 మహిళావాణి, హలో బాగున్నారా, ఫోన్ ఇన్ లైవ్, చలనచిత్ర గీతాలు ఫోన్ ద్వారా శ్రోతలు కోరి రేడియో ద్వారా వినొచ్చు. 2:31 ఒకే గాయకుని గణం నుండి వెలువడిన కొన్ని చలనచిత్రాలలోంచి కొద్దిపాటి పాటలు. సంధ్యారాగాలు 5:30 సాయం సమీరం 6:30 పల్లెసీమలు 7:15 వాణిజ్య పంటల సాగులో ఆదాయాన్ని పెంచుకోవడంలో యాంత్రికమైన పనిముట్ల పాత్ర. ఈ అంశంపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఇచ్చే సమాచారం. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఈ రాత్రి 10:00. రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో. అనంతరం ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:04:36. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థులో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఎఫ్లు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు.
1: రాజకీయ పరిస్థితుల హిసాబ్సే అగ్రీ ఎడ్యుకేషన్ కేసీ హోనీ చాహియే. ఆజ్కి చునౌతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తీ హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థీ నికల్తే హై ఉన్కా కేసే భవిష్య బెహతర్ హో, ఔర్ వో కృషి కో కేసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కేసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి

తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత NTA సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి 6వసారి సమావేశమైంది. భారత్, చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 25వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదు నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదు నబీ ఒక గొప్ప సందర్భమని రాష్ట్రపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్, మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్, మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్, మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఉమర్ హెజీరా సహాధ్యక్షత వహించారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్, న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మొహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5,000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి వార్తలు ముగిచే ముందు విశేషాలు మరొకసారి. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ

0: అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదు నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా ఒక చలనచిత్ర గీతం. పి సుశీల, పిబి శ్రీనివాసులలో అన్నపూర్ణ చిత్రం నుండి.

உதய் சமீர் அல்லோ தொலி அம்சங்க பாட்டம் விண்ணாங்கத இந்த ஹாயின கீதம் நிண்டு நதிலாக சாகேக இப்படி வச்சேதி நயாகரா ஜலபாதம். ஏமிட்டி நயாகரா ஜலபாதம்? நேட்டி மாட்டலோதே 1944 ఆగస్టు 6వ తేదీ గుంటూరులోని లీలామహల్లో ఓ సాహిత్య సభ జరుగుతోంది. అందులో విప్లవ ధోరణిలో వినూత్న స్వరాలు వినిపించే సభలో ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన పండితులు ఉన్నారు. పైగా అలాటిలాటి పండితులు కాదైన గొప్ప కవి, కవి సమ్రాట్, 1000 వడగలెత్తినటువంటి కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు అక్కడ నయాగర కవులుగా అవతరించి అందులో బెల్లంకొండ రామదాసు గారు కవిత్వం అయిపోయాక మరో కంఠం కంగుమంది. పున్నమి వెన్నెలలై పొంగిన బానిస సంద్రంలో పొరలిన మబ్బుల కెరటం, సామ్రాజ్యపు చెలియలి కట్టను ఛేదించిన రక్త తరంగం, గగనంలో వేగుచుక్క జగమంతా జగచ్చక్తి తంస గర్భదళన హేతి బానిసత్వ విచ్ఛేదన ప్రబల విజయ ప్రజాశక్తి వస్తున్నది ప్రజాశక్తి. ఇలా చదవగానే ఒక్కసారి జనంలో ఏదో కలకలం. విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇది నా శిష్యుడు తెస్తున్నటువంటి సరికొత్త సంప్రదాయం, విని ఆశీర్వదించండి అని మొదలెట్టడం చాలా అద్భుతమైన పరిణామం. ఇంతకీ ఇదంతా దేనికి అంటే ఆ కంగుమన్న కంఠం పేరు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు. గొప్ప కవి, రచయిత, పాత్రికేయునిగా ఆయనకి ప్రాసిద్ధ్యం. ఈరోజు ఆయన జయంతి. నయాగర కవులుగా అభ్యుదయ కవిత్వోద్యమానికి ఊపిరిలూదిన వారిలో ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు ఒకరు. ఆ నాన్నగారి పేరు రామయ్య, అమ్మగారు సుబ్బాయమ్మ. ఏల్చూరు విజయరాఘవరావు గారి పేరు మనం వింటూ ఉంటాం. మనం వినేది ఆయన పేరుతో పాటు ఆయన వేణువు కూడా. జీవితాన్ని ఫ్లూట్ఫుల్గా పండించుకున్నటువంటి పండితుల్లో ఆయన. ఆయనకి తోబుట్టుగా సాహిత్యంలో సంపత్శక్తిగా వెలువడినటువంటి అజాతశత్రువు, సహజకవి, మహావక్త, ఉద్యమ ప్రవక్త ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు. మధురపల్లి గురుబ్రహ్మ శర్మ గారి దగ్గర, భాగవతుల వెంకట సుబ్బారావు గారి దగ్గర, అఖిరాజ్ రమాపతిరావు గారు, నాయని సుబ్బారావు గారు వీరందరి దగ్గర ఆయన విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత బిఏ పట్టభద్రులు అయ్యారు. అప్పుడు కొందుర్తి ఆంజనేయులు గారు, బెల్లంకొండ రామదాసులు గారితో పరిచయమై నయాగర కవితా సంకలనం సమకూర్చడానికి

అది నేపథ్యమైంది. సుబ్రహ్మణ్యం గారు నయాగరా కవిత్రయంలో ఒకరు. త్రివేణి ఆంగ్ల పత్రిక సంపాదకులు కోలవెన రామకోటేశ్వరరావు గారు, దేశిరాజు కృష్ణశర్మ గారు, బెల్లంకొండ రాఘవరావు గారు, గుడిపాడి వెంకటజలం గారు, వీరంతా కూడా జాషువా గారు, వీరు స్ఫూర్తి ప్రదాతలు. పులుపుల శివయ్య కొల్లా వెంకయ్యల మూలంగా ఆయన ఉద్యమ ప్రవేశం చేసి పత్రికలు స్థాపించి నవ్య కళా పరిషత్తును నెలకొల్పి అందులో అనిశెట్టి సుబ్బారావు వంటి ప్రముఖులందరితోటి సాంగత్యం, అద్భుతమైన సాహిత్యం, తమసగర్భ దళసహేతి బంధీకృత ధనిక శక్తి, సకల ప్రజా సముద్ధర్త సుప్తోద్ధృత జీవశక్తి ఇలాంటి పదాలు ఆయన వినియోగించారు. ఆనాటి ఆధునిక కవిత్వంలో అవి ప్రయోగాలు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు, ఆరుద్ర, అబ్బూరి వరదరాజేశ్వరరావు వారంతా కూడా మేమే అన్న కావ్యాన్ని రాసి, ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు ఎంత గొప్పవారంటే ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి ఎవరో ఒకరు అంకితాలు ఇస్తుంటే ముగ్గురు కలిసి ఆ మేమే కావ్యాన్ని ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇచ్చారు. ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు తొల్చూలు నయాగరాసుతుడు, తానెప్పుడు పల్చన కొప్పడు అరసంకి ఏల్చూపిన కవుల దిట్ట కేరాలక్ష్మి అని ఆరుద్ర గారు చెప్పిన చాటువు, ఇంకా ఆయన పాత్రికేయుడిగా చేసిన ఉద్యోగాలు, పెట్టిన పత్రికలు, సినిమా రంగంలో సంగీతలక్ష్మి, పంచకళ్యాణి, దొంగలరాణి చిత్రాలకు రాసిన గీతాలు, శాంతిపత్రం మీద సంతకం చేసిన చెయ్యి కావ్యం, ఇవన్నీ కూడా ఇంకా ఆయన కథలు రాశారు. ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయ అక్షర తరంగం. ఆ తరంగ దైర్ఘ్యం అంటే ఆ పొడవు ఎంతలా విస్తరించిందో ఆయన తుదిశ్వాస 1995 ఫిబ్రవరి 25 అంతకు మించి. నేటి మాట ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారి, కవి, రచయిత, పాత్రికేయుడు, వారి వివరాలు విన్నారు. ఇప్పుడు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రసంగం వినడానికి ముందుగా ఘంటసాల కంఠంలో అలీబాబా 40 దొంగలు చిత్రగీతం.

0: మిలాద్ ఉన్నబీ సందర్భంగా మొహమ్మద్ అబ్దుల్ రజాక్ గారి ప్రసంగం వింటారు.
1: అమిత దయామయుడు కరుణామయుడైన దేవుని పేర. మిలాదున్ నబీ ప్రవక్త జన్మదినము. ప్రవక్త మొహమ్మద్ జన్మించక పూర్వము ఆనాటి సమాజం అజ్ఞాన అంధకారంలో మునిగిండెడిది. మానవత్వం దైవభీతి ధర్మగ్రంథంలో

0: మహమ్మద్ అబ్దుల్ రజాక్ గారి ప్రసంగం వింటారు.
1: అమిత దయామయుడు కరుణామయుడైన దేవుని పేర. మిలాదున్ నబీ ప్రవక్త జన్మదినము. ప్రవక్త మహమ్మద్ జన్మించక పూర్వము ఆనాటి సమాజం అజ్ఞాన అంధకారంలో మునిగిండెడిది. మానవత్వం దైవభీతి ధర్మగ్రంథంలో మాత్రమే ఉండెను. మానవ జీవన విధానంలో అవి మచ్చుకైనా కానరాకుండెను. తరచు యుద్ధములకు ప్రేరేపించుకొనుచు, కాలు దువ్వుతూ తమ పరాక్రమంలో చాటుకొనుచు, చిన్న చిన్న తగాదాలు కూడా వంశ పారంపర్యంగా కొనసాగించుచు, శత్రుత్వంతో పగలతో ప్రతీకారములతో సమాజం ప్రబలి ఉండెను. ఓడిన యుద్ధ ఖైదీలను, ప్రజలను, స్త్రీలను అవమానపరిచి హింసించి చంపుచుండేది. స్త్రీధనము, ఆస్తులు ఒకరు కావని అవి యావత్తు బలవంతుని సొత్తుగా భావించేవారు. మనుష్యులను బలిగానిచ్చుట, మత్తు పానీయాలు బానిసలగుట, ఆడబిడ్డ జన్మించినచో బతికి ఉండగానే సమాధి చేయుట, జూదము, దొంగతనము, దోపిడీలు, వావి వరుసలు లేవు, ప్రజల ధన ప్రాణాలకు విలువ లేకపోవడము, దగా, మోసాలు, విపరీతమైన వడ్డీ వ్యాపారాలు, జాతి, తెగ, వర్ణ వివక్షత, అన్ని చోట్ల అశాంతి, అల్లకల్లోలాలు, వాతావరణము, శాంతి సౌభ్రాత్వన్న భావన లేని సమాజము. అటువంటి తరుణములో ప్రేమ, శాంతి, సౌభ్రాతత్వము, న్యాయము, ధర్మము, దైవభీతి, మానవత్వాల స్థాపనకై అరేబియా దేశములో మక్కా నగరంలో క్రీస్తు శకం 570లో దేవుడు ప్రవక్త మహమ్మద్ వారిని జన్మింపజేశాడు. ఆయన ద్వారా సన్మార్గము చూపుటకు దేవుని గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఆయన ద్వారా మానవాళికి అందించి మానవత్వ విలువను సమాజంలో నింపిరి. వీరి తల్లి పేరు అమీనా, తండ్రి పేరు అబ్దుల్లా. ప్రవక్త గారు తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని 6 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయారు. అనాథైన 6 ఏళ్ల బాలు తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్ హక్కున చేర్చుకున్నారు. ఆయన తదనంతరం పోషణ సంరక్షణ బాధ్యతను పెత్తండ్రి అబూ తాలిబ్ స్వీకరించి అల్లారుముద్దుగా పెంచి పోషించారు. దైవ గ్రంథాల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది, మొట్టమొదటి ప్రవక్త ఆదము నుండి నేటి వరకు దాదాపు 124,000 మంది దైవప్రవక్తలు ఈ భూమి మీద జన్మించినట్లు ధర్మశాస్త్ర గ్రంథాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. ఈ ప్రవక్తల పరంపరలోనే చిట్ట చివరి దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త జన్మించిరి. చిన్నతనం నుంచే మహమ్మద్ సుగుణాల రాశిగా ప్రశంసించబడ్డారు. సాదిక్, ఆమీన్, నీతి, నిజాయిత, సేవా తత్పరత, సత్యసంధత, విశ్వసనీయత ఆయనకు బాల్యం నుంచే తలవడ్డాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, నిష్పక్షపాతంగా న్యాయంగా వ్యవహరించడం, అందరినీ కలుపుకొని అందరినీ గౌరవించి అందరి మనలను పొందుచుండిరి. ఒకసారి పవిత్ర మక్కాలోని కాబాతుల్లాని మరమ్మతులుగా ఉంచే సమయంలో స్వర్గం నుంచి వచ్చిన పవిత్ర రాయి తెల్లని రాయి హజ్రే హస్వద్ను ప్రతిష్ఠించు సమయంలో, మా జాతి గొప్పది, మా తెగ గొప్పది, అది మేమే ప్రతిష్ఠకు అర్హులము అని చెప్పి వారు వాదులాడుకునే సమయంలో అందరూ కలిసి, రేపు ఎవరైతే ప్రథమముగా కాబా ప్రార్థన మందిరంలో అడుగుడుతారో వారిదే అదృష్టం, వారి చేతనే ప్రతిష్ఠింపబడినని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని, అదృష్టవశాత్తు ప్రవక్త మహమ్మద్ వారు ప్రప్రథముగా పవిత్ర కాబా మసీదు నందు అడుగుడిరి. కావున అందరూ ముందు తీసుకున్న నిర్ణయం మేరకు ఆయననే ప్రతిష్ఠించమని కోరగా వారు ఒక పెద్ద దుప్పటిని రప్పించి అందు ఆ పవిత్ర హజ్రే హస్సద్ నుంచి అన్ని జాతులు, అన్ని వర్గాల వారి చేత మోయించి అందరి చేతుల మీదుగా ప్రతిష్ఠం చేసి అందరినీ సంతృప్తిపరిచిరి. తల్లిదండ్రుల విషయంలో ఇలా సెలవిచ్చారు, తల్లిదండ్రులకు సేవ చేయండి, వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండండి. ఒకరోజు తల్లి బిడ్డకు పెట్టిన పాలు ఆ బిడ్డ జీవితాంతం ఆ తల్లికి సేవ చేసిన ఆ పాలు రుణము తీరదు సుమా. తల్లి పాదాలు చెంతనే స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వారు అని తెలిపిరి. సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యత తమ పిల్లలను ప్రేమించండి, పిల్లలు భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదం, మంచి విద్యాబుద్ధులు నేర్పించండి, సజ్జనులుగా తీర్చిదిద్దిన బాధ్యత తల్లిదండ్రులపైనే కలదని బోధించారు. ఒకసారి తన కుమార్తె బీబీ ఫాతిమా పిల్లలైన హస్సన్ హుస్సేన్లను చూచుటకు తన సహచరులతో కలిసి వెళ్లే సమయంలో మనవళ్ళిద్దరూ ఇసుకలో ఆడుకొనుచున్నారు. తాతగారైన మహమ్మద్ గారిని చూడగాన ఆనందంతో చెరుకొక సంఖ ఎక్కిరి. మహమ్మద్ వారి తెల్లని వస్త్రం దంచిన ఆయనకు ఆనవాయితీ. ఆ తెల్లని వస్త్రంలో మనమళ్ళు ఎత్తుకునడం వల్ల మరకలాయను తన సహచరులు, ఎంత పనైంది, ప్రవక్త గారి బట్టలు మరకలైపోయినవని చింతించసాగారు. అంతట ప్రవక్త గారు ఈ విధంగా తెలియపరిచారు, బట్టలు మరకలు ఉతికితే పోతాయి, కానీ ఆ చిన్నారి మనసులో మరకలు పడితే తాతగారు మాకన్నా బట్టలకే ఎక్కువ విలువ ఇచ్చారు అని చెప్పి ప్రేమను పొందలేము. తాతగారు ఎక్కువ విలువనిచ్చారు, ఆ చిన్నారి హృదయం బలమైన మరకలు ఏర్పడతాయి, ఆ మరకలు ఎన్నిటికీ చెరగోసుమా. ప్రవక్త సహచరమిత్రులు చాలా ప్రేమించేవారు, అందరినీ సమదృష్టితో చూసేవారు. ధనికులైనా, పేదవారైనా, స్వతంత్రులైనా, బానిసలైనా ప్రతి ఒక్కరిని గౌరవించారు, ప్రతి ఒక్కరు ఆహ్వానాన్ని మన్నించేవారు. మనం ఇతరులకు ఎంత ప్రేమనిస్తే అంత ప్రేమను తిరిగి పొందగలము, బంతి గోడకు ఎంత జోరుగా కొడితే అంత జోరుగా ఎలా వెనక వస్తుందో అలా అని బోధించారు. వ్యాధిగ్రస్త

వల్ల పరమార్శకు వెళ్ళేవారు. అతిథులను గౌరవించడం, పొరుగువారిని ప్రేమించడం, అనాథలను ఆదుకోవడం, సమానంగా అందరికీ న్యాయం చేయడం భార్యలెడల గౌరవభావంతో మెలగమని చెప్పారు. ఆ భర్త గౌరవ మర్యాదలను, కుటుంబ గౌరవాన్ని, భర్త వారసత్వాన్ని పెంచి పోషించి భార్యని మనం గౌరవించాలి. అది మన కర్తవ్యం. ప్రవక్త మహమ్మద్ వారు తరచుగా మక్కాలో హీరాకొండ గుహలో ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకుంటుండేవారు. తనకు 40 సంవత్సరాల వయసులో జిబ్రీల్ అనే దేవదూత ప్రత్యక్షమై, సర్వ సృష్టికర్తైన భగవంతుడు నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నారు, నీ ద్వారా దేవుని గ్రంథమైన పవిత్ర ఖురాన్ మానవాళికి మేలుకే నీ ద్వారా అందించెదరు, నీవు దేవుని ప్రవక్తగా దేవుని సందేశాన్ని, దేవుని వాక్యాలను ప్రజలకు తెలియపరచమనగా ప్రవక్త ఈ విధముగా పలికిరి, నేను నిరక్షరాశిని, ఉమ్మీ, నేను ఎలా చదవగలను, దేవుని వాక్యాలను ఎలా ప్రజలకు తెలుపగలను అనగా జిబ్రీల్ దూత 3 సార్లు ఆలింగనం చేసుకుని, చదువు, దేవుని పేర నీ సృష్టికర్త తలంచుకుంటే జరగనిది ఏదీ ఉండదు అనే దేవుని వాక్యాలు సూరతుల్ అలక్ మొట్టమొదటిసారిగా ప్రవక్త గారిచే చదివించారు. ఇక్కడ బిస్మి రబ్బి కల్లజీ కలక్, కలకల ఇన్సానామిన్ అలక్, ఇక్కడ రబ్బు కల అక్రమ్ అల్లజీ అల్లమా బిల్ కలం అల్లమలి ఇన్సానా మాలుమ్య అలం. భావము, ఓ ప్రవక్త, సర్వ సృష్టికర్త అయిన మీ ప్రభు యొక్క నామంతో చదవండి. ఆ ప్రభువే మానవ రక్తముదతో తయారు చేసును. చదవండి, మీ ప్రభుతో అమిత దయామయుడై ఉన్నాడు. ఆ ప్రభువే కలము ద్వారా విద్యను నేర్పెను, మానవుడికి తెలియని విద్య జ్ఞానాన్ని ప్రసాదించెను. అప్పటి నుండి దేవుని వాక్యాలు జిబ్రీల్ దేవదత్తుకి వస్తూ అవి ప్రవక్త గారు అందించేవారు. సూర ఇక్లాస్, కులు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యులద్ వలం యకుల్లహు కుఫ్వన్ అహద్. భావం, ఓ ప్రవక్త, ప్రకటించండి, సర్వ సృష్టికర్త ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఎవరికి మరియు ఎటువంటి అవసరం లేనివాడు, ఆయన ఏ సంతానము లేదు మరియు ఆయన ఎవరికి సంతానము కాదు, ఆయనకు సాటి మరెవ్వరూ లేరు. ఈ విధంగా జిబ్రీల్ దూత అందించిన వాక్యాలను తన సహచరులకు చెప్పి గ్రంథస్థం చేసి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని మానవాళికి అందించారు. తన 25 సంవత్సరాల వయసులో తనకన్నా పెద్ద వయస్కురాలైన, ధనవంతురాల విధవరాలైన బీబీ ఖతీజాని వివాహం చేసుకుని వితంతు వివాహాలను ప్రోత్సహించిరి. ధనముకు ఆశించి వివాహం చేసుకున్నారనే అపవాదు లేకుండా బీబీ ఖతీజా యావత్తు ధనాన్ని పేదలకు పంచి ఇచ్చి కట్టుబట్టలతో ప్రవక్త గారిని వివాహము నికా చేసుకుని ప్రవక్త గారి ఆశయాలను వెన్నునిలిచి ఇస్లాం వ్యాప్తికి మొట్టమొదటి ఇస్లాం స్వీకరించిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాను. ప్రవక్త మహమ్మద్ వారు సలాంను స్థాపించిరి. మనకు ఎవరెదిరినా చిన్న, పెద్ద, బీద, గొప్ప అనే భేదము లేక ప్రతివారు ఎదురుపడిన వ్యక్తికి అస్సలామాలేకుమ్ అని చెప్పమనిరి. దీని భావము, దేవుడు నీకు శాంతి నసుంగుగాక. దానికి జవాబుగా అవతల వ్యక్తి వాలైకుం సలాం అని చెప్పాలి. దీని భావం, దేవుడు నాకు వలనే నీకును శాంతి నసుంగుగాక. ఈ విధంగా ప్రవక్త గారు శాంతి స్థాపనకు కృషి చేసిరి. ప్రవక్త మహమ్మద్ వారు గొప్ప దానశీలి. ఒకసారి ఒక వ్యక్తి ఆయన సన్నిధిలోకి వచ్చాడు. ఆ సమయంలో ప్రవక్త గారు గొర్రెల మందను కలిగి ఉండిరి. ఆ వ్యక్తి వాటిని చూసి, ప్రవక్త, నాకు వీటిని దానం చేయగలరా అని అడుగుగా, దానికి ప్రవక్త గారు చిరుమందహాసంతో వాటన్నిటిని దానం చేసేశారు. అలాగే ఎవరైనా ఏదైనా అడిగితే ఉంటే ఇచ్చేవారు, లేకపోతే ఉన్నప్పుడు ఇస్తానని చెప్పి ఆయన వద్ద ఉన్నప్పుడు వారిని రప్పించి ఇచ్చి వాగ్దానం ప్రకారం వారికి ముట్ట చెప్పేవారు. పాలకునుగా ప్రజలందరి అవసరాలను తీర్చడానికి అవసరమైన చర్యలు తీసుకునేవారు. నిన్ను పాలకునగా ఎన్నుకున్నాడు దేవుడు, నీ బాధ్యత ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా దేవుని ఎదుట నీవు సమాధానం చెప్పవలసిన ఉంటుందని తెలిపిరి. ఒకసారి కాబాతుల్లాన్ని జయించిరి. అప్పుడు యుద్ధనీతి, శత్రుశేషము కూడా ఉండకూడదు. యుద్ధానికి అర్హులైన వారందరిని చంపేయడం, స్త్రీలను పిల్లలను బంధించి బానిసలుగా వారిని ఉంచడము, ప్రవక్త మహమ్మద్ వారి సైన్యం వేలల సంఖ్యలో ఉండగా కాబాతుల్లా వాసుల సంఖ్య 100లో ఉండు చేవారు లొంగిపోయి తన ప్రాణాలను ఎలాగా నిలవవు కానీ తమ భార్యాబిడ్డలైనా ప్రాణాలతో నిలుస్తారు అని, బానిసలుగానైనా జీవిస్తారని వారు తలంచిరి. ప్రవక్త సైన్యం విజయడంకా మోగించింది. ప్రవక్త గారు లొంగిపోయిన వారు కాబాతుల్లాను ఇంతవరకు దైవగృహంగా కొలిచేవారు. కానీ యుద్ధనీతి అందరికీ తెలిసిందే, ప్రాణాలు పోగొట్టుకోవడం కానీ ప్రవక్త మహమ్మద్ వారు సైన్యాధికారిని పిలిచి కాబాతుల్లా దైవగృహ తాళాలను విజయులైన వారి నుంచి రప్పించి తిరిగి ఓడిన వారికి అప్పగించి, మీ ధన ప్రాణ మాన మర్యాదలకు, మీ కుటుంబములకు, మీ ఆస్తిపాస్తులకు ఏ విధమైన నష్టము జరగదు, గతంలో లాగాయే స్వేచ్ఛగా సుఖంగా జీవించండి, మేము కాబతుల్లా దైవగృహాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటామని తెలుపుగా ప్రవక్త గారి మాటను ఎవరూ కాదనలేక కాబా పవిత్ర సన యొక్క మందిర తాళాలను అప్పగించి వేసిరి. కానీ వారి మనసులో ఒక ప్రశ్న తలెత్తినది, ఓడిన వారికి తిరిగి అప్పగించడం ఏమిటని. అప్పుడు ప్రవక్త గారు ఈ విధంగా తెలిపారు, మనము బలముతో వారిని ఓడించాము, వారిని గెలిచాము, కానీ వారు మనస్సులు గెలవలేదు. నిజమైన విజయము అవతల

0: వారి మనస్సులు గెలవడమే అని తెలిపి తదుపరి కాబావాసులందరూ సమావేశమై ఇంతటి చక్కని ఆదర్శవంతుని పరిపాలనలో మనకి మన కుటుంబాలకి మన ఆస్తిపాస్తులకి రక్షణ ఉంటుందని తీర్మానించుకొని అందరూ ప్రవక్త గారి వశమై వారు అడుగుజాడలో నడుచుటకు ఏకగ్రహంగా తీర్మానించుకునేది. ఆ విధంగా ఆ ప్రజలందరి మనస్సులను గెలిచిది. నిజమైన గెలుపు మనుషులను గెలవడం కాదు, వారి మనస్సులను గెలవడము. ప్రవక్త మహమ్మద్ వారు అధికార పీఠం అలంకరించి సంపన్న జీవితం గడపగల అవకాశం ఉండి కూడా సామాన్య మానవుని జీవితాన్నే బేదరిక జీవితాన్నే జీవించి మానవాళికి ఆదర్శపడారు. ఆయన రోజుకి 5 సార్లు నమాజ్ స్థాపించిరి. ఆయన ప్రతీదీ ఆచరించి చేసి చూపి సమాజాన్ని నడిపించారు. ఆయన చేసి చూపిన విషయాలు యావత్తూ హదీసులు అంటారు. ఇవి ఆయన ఆచరించి నడిచి చూపిన మార్గదర్శకాలు. దేవుడు అందించిన దైవవాక్యాలు ఖురాను గ్రంథము. ఆయన తన 63వ ఏట పరమపదించారు. ఆయన మరణించే నాటికి తన ఆస్తి కొన్ని నాణేలు మాత్రమే. వాటిలో కొన్నిటిని అప్పు తీర్చడానికి, మరికొన్నిటికి ఆర్ధించిన భేదవారికి ఇవ్వడం జరిగింది. ఆయన తుదిశ్వాస విడిచే సమయానికి ఒంటి మీద ఉన్న బట్టలు చిరుగులతో అతుకులతో నిండి ఉన్నది. ఇటువంటి మహోన్నత వ్యక్తి, ఆదర్శప్రాయుడైన వ్యక్తి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని సమస్త మానవాళికి అందించిన పవిత్ర మానవతామూర్తి, ఆదర్శ జీవన సారథి. వారి జన్మదిన మిలాదున్నబి జరుపుకోవటం మన అందరి అదృష్ట భాగ్యం.
1: మిలాద్ ఉన్నబీ సందర్భంగా మీరు ఇంతవరకు మహమ్మద్ అబ్దుల్ రజాక్ గారి ప్రసంగం విన్నారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

पुष्पांजलि। पूर्णचंद्र वाणी जयराम गानम श्रुतिलयल चित्रम।

చివరిగా పుష్పాంజలు. శంకర్ మహాదేవన్, విజయ్ ఏస్ దాస్ యుగళగీతం, శ్రీరామదాసు చిత్రం నుండి.

పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో కడపటి అంశంగా మీరు ఇంతవరకు, అనంతరంశం కొంచెంసేపట్లో. అంతవరకు

0: cruises into finals of Grand Chess Tour's last leg after 19-9 win over Germany's Vincent Kaimer. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్.
2: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, బళ్ళారి రాఘవ 146వ జయంతి, జాతీయ చేనేత దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం, ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో

0: అర్హులైన ప్రతి లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్దిదారులకు పింఛన్ అందజేయడం జరుగుతుందని అన్నారు. నాటకరంగ మహనీయుడైన బళ్ళారి రాఘవ జీవితం నేటి యువతకు ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి మాలోల తెలిపారు. ఈ నెల 2వ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో బళ్ళారి రాఘవ 146వ జయంతిని పురస్కరించుకుని బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటకరంగానికి బళ్ళారి రాఘవ నటుడిగా మాత్రమే కాకుండా సమాజ మార్పు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోల అన్నారు. ఈ నెల 7వ తేదీ శుక్రవారం రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు చేనేత జౌళి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనందిస్తోందని, చేనేత కార్మికులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలను అభివృద్ది చేసుకోవాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని గిరిజన్ భవన్ నందు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 15వ తేదీన అనంతపురం జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా ప్రగతిని వివరిస్తూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేశామని, జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇచ్చామని, ముఖ్యంగా రైతాంగానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తుందని శాసనమండలి సభ్యురాలు దళవాయి రమాదేవి తెలిపారు. దళవాయి రమాదేవి ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ నెల 21వ తేదీన అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించి ప్రజా సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈ నెల 22వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతాయుతంగా పొదుపుగా వాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ, 2-3 నెలలుగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. జిల్లాలోని 70% గ్రామాల త్రాగునీరు హెచ్ఎల్సీ, పీఏబీఆర్ డ్యాం, జీబీసీ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్పైనే ఆధారపడి ఉందని, నీటి పంపింగ్ కోసం అత్యవసర చర్యలు చేపట్టామని అన్నారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీమతి పివిఎస్ లక్ష్మి గారి వీణావాదనం. మావుడూరి సూర్యప్రసాదరావు గారు మృదంగం. ముందుగా శ్రీరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీ వరలక్ష్మి రూపక తాళం.

0: డాక్టర్ పివిఎస్ లక్ష్మి గారి వీణావాదనం విన్నారు మౌడూరు సూర్యప్రసాదరావు గారు. మృదంగం కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 కోడ్ 0891. హలో
1: హలో, నమస్తే సార్, బాగున్నారా?
0: బాగున్నానండి. ఏ సినిమా?
1: సెంటర్ నుంచి నా పేరు మెసరామ్ని అలమేసిలేరే పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: మీకు ఏ సినిమా నుంచి కావాలి
1: సార్? సెంటర్ సినిమాలో నేను నీకై పుట్టినానని అన్న సాంగ్ కావాలి సార్.

0: హలో,
1: హలో, నమస్తే అండి. నా పేరు భవిష్ ప్రసాదరావు, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: గృహప్రవేశం నుంచి దారి చూపిన దేవత అనే పాట కావాలి.
0: తప్పకుండా వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం
1: సార్.
0: చెప్పండి.
1: ప్రెసిడెంట్ గారి పిల్లంలోనే నువ్వు మల్లి తీగ నేను తేనె తీగ పాట కావాలి.
0: మరి మీరేమిటి, మీ పేరు?
1: నా పేరు సార్ భూములు అప్పారు. బొబ్బుల నుంచి మాట్లాడుతున్నాను, జూబ్లీ రోడ్ సార్.
0: తప్పకుండా.

0: హలో,
1: హలో, నమస్తే సార్. శర్మ గారు
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు. అనకాపల్లి గౌరపాలి మీద మాట్లాడుతున్నానండి. మాకు కులదైవం సినిమా నుంచి ఘంటసారి గారు పాట వినిపించాను సార్.
0: ఏమిటది
1: పైనుంచి ఓసిన పాట?

0: హలో ఫోన్ ఇన్ లైన్.
1: నమస్కార్ సార్. సార్,
0: నమస్కారం.
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి ప్రకాశ్రావు గారు.
1: బావయ్య, చిలక బావయ్య పాట కావాలి సార్.
0: పల్లెటూరి బావ. సరే.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: హలో,
1: నమస్తే అండి.
0: మీ పేరు?
1: నా పేరు నేను కాకినాడ జిల్లా పాతకొత్త నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పలక సత్యనారాయణ సార్.
0: చెప్పండి.
1: అల్లరి పిల్లలు ఈ సినిమాలో నా రాశి కన్య రాశి అనే పాట కావాలి సార్.

0: हेलो हेलो
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం. మీ పేరు?
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాను. చెప్పండి, ఏం కావాలి?
1: సార్, పాత కన్నా ముందుగా నిన్న మొదటి మా సమర్పించింది బాగుంది సార్. మీరు
0: నీడ?
1: అవును సార్, సూపర్గా ఉంది సార్. పాటలు కానీ మీ యొక్క వ్యాఖ్యానం కానీ అన్నీ బాగున్నాయి సార్.
0: ధన్యవాదాలండి.
1: సార్, నాకు శకుంతల సినిమాలో నీవు నేను కలిసి

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఎక్కడున్నావు
4: అమ్మా? ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
3: ఇదైతే టక్కున చేసే పని మరి.
4: ఎలా?
3: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
4: అయితే ఇతర మార్పులు?
3: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
4: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
3: ఆర్బీఐ అంటుంది,
5: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
9: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
9: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: హలో,
11: నమస్తే సార్.
10: నమస్కారం అండి. మీ పేరు?
11: పుల్లన్న సార్. నా పేరు సనప, గ్రామము ఆత్మకూరు మండలము అనంతపూర్.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: శుభోదయం అండి.
1: శుభోదయం.
0: చెప్పండి మీ పేరు.
1: నా పేరు అప్పారావు సాయి టైలర్, ఎలమంచిలి. నేనున్నాను సినిమాలో, ఎట్టాగా ఉన్నారు.
0: మీరు ఏ సినిమాలో ఉన్నారు?
1: నేను ఈ
0: ఓహో,
1: సినిమాలో
0: నేనున్నాను అన్న సినిమాలో.
1: నేనున్నాను సినిమాలో,
0: ఏం పాట?
1: ఎట్టాగో ఉన్నది సాంగ్.

0: హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే.
1: నా పేరు కామేశ్వరి, అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏం పాట?
1: గురు శిష్యులు చిత్రాల్లో అపురూప రూప సినిమా పాట వినిపించింది.

పాటల పల్లకి. విన్నారు? తిరిగి ఈ పల్లకి మరిన్ని పాటలతో మీకు అందే సమయం 10:15. సమయం 9:59:36 వస్తోంది. మరికొద్ది క్షణాలలో విశాఖపట్టణంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి.
1: విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రపంచంలో యువ జనాభా ఒక దేశానికి కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, అది ఆర్థిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి, కొత్త ఆలోచనలకు, నూతన నాయకత్వానికి ఒక ప్రధాన శక్తి. అందుకే బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్న భారతదేశం యువశక్తికి ప్రత్యేక స్థానం కల్పించింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో యువశక్తి నుంచి క్రీడాశక్తి వరకు బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారానికి వేదికను ఏర్పాటు చేసింది. యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక బాధ్యతలను అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించాలనే ఉద్దేశంతోనే శనివారం బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాన్ని విశాఖ వేదికగా నిర్వహించింది. అలాగే క్రీడలను దేశాల మధ్య స్నేహానికి, సహకారానికి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ఒక శక్తివంతమైన వేదికగా మార్చే లక్ష్యంతో ఆదివారం నిర్వహించిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు

విశాఖపట్నం ఆతిథ్యమిచ్చింది. ఈ రెండు చారిత్రక సమావేశాలతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని మరోసారి ఆకర్షించిందని చెప్పొచ్చు. 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమి అధ్యక్షత బాధ్యతలను స్వీకరించింది భారత్. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణమనే విస్తృతమైన ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది తన అధ్యక్షతన బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రజా కేంద్రీకృత మానవతా దృక్పథంతో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములుగా చూడటం, వారి సృజనాత్మకతకు అవకాశాలు కల్పించడం, క్రీడలను సామాజిక అభివృద్ధి, అంతర్జాతీయ స్నేహానికి సాధనంగా ఉపయోగించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని భారత్ సంకల్పించుకుంది. అందులో భాగంగానే భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి సునీల్ పాలివాల్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఈ బ్రిక్స్ సదస్సుకు సభ్యదేశాలైన రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రష్యా తరపున స్పోర్ట్స్ డిప్యూటీ మినిస్టర్ అలెక్సీ మొరోసోవ్, చైనా తరపున స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ మినిస్టర్ కుయిచియాన్, దక్షిణాఫ్రికా తరపున స్పోర్ట్స్ అండ్ కల్చర్ డిప్యూటీ మినిస్టర్ పీస్ మోబే, ఈజిప్ట్ తరపున కౌన్సిలర్ మహమ్మద్ కాటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడి వాటోయో ఈ సదస్సుకు హాజరయ్యారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు నగరానికి విచ్చేశారు. వారందరికీ కేంద్ర మంత్రులిద్దరూ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 19-20 తేదీల్లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాల ఫలితాల ఆధారంగానే ఈ మంత్రుల సమావేశంలో చర్చలు జరిగాయి. ఆ కార్యక్రమాల నుంచి వచ్చిన సిఫార్సులు, దృక్పథాలు ఈ మంత్రివర్గ చర్చలకు ఒక ముఖ్యమైన పునాదిని అందించాయి. ఈ కార్యక్రమాల్లో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి యువ ప్రతినిధులు, యువ నాయకులు, విధానకర్తలు, సీనియర్ అధికారులు పాల్గొని యువతకు ప్రాధాన్యత ఉన్న అంశాలపై సంభాషణలు, అనుభవాల మార్పిడి, ఉమ్మడి చర్యల కోసం వేదికలను ఏర్పరచుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి యువజన వ్యవహారాల బాధ్యత వహించే మంత్రులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొని యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. విధాన దృక్పథాలను పంచుకుంటూనే అందరినీ కలుపుకుని పోయే అభివృద్ధిలో యువత పాత్రను పెంచే ప్రాధాన్యతలపై కూడా చర్చించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని స్థానిక హోటల్లో ప్రారంభమైన ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో బ్రిక్స్ ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 సంవత్సరం కోసం తాము ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని, ఈ విజన్ ను సాకారం చేసే దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. అదే స్ఫూర్తితో తాము అనేక కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. స్వచ్ఛంద సేవ, అభ్యాసం, నాయకత్వం, పౌర భాగస్వామ్యం కోసం ఒకే వేదికగా మైభారత్ ని ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు 2,50,00,000కు పైగా యువకులు ఈ ప్లాట్ఫామ్ లో నమోదు చేసుకుని చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించారు. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతతో భాగస్వామ్యం వహించాల్సిన అవసరాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. బ్రిక్స్ భారత అధ్యక్షతలో మన భాగస్వామ్య భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా చురుకైన భాగస్వాములుగా గుర్తించాలనేది తమ స్పష్టమైన దృక్పథమన్నారు. యువత భాగస్వామ్యం నుంచి యువత భాగస్వామ్య బంధం వైపు, అలాగే యువత కోసం కార్యక్రమాల నుంచి యువతతో నిర్మించే వేదికల వైపు అడుగులు వేద్దామని మనసుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం సిద్ధపడటమే కాకుండా దానిని స్వయంగా తీర్చిదిద్దే బ్రిక్స్ ని సైతం మనం కలిసి నిర్మిద్దామని సూచించారు. ఈ సమావేశానికి ముందు బ్రిక్స్ ప్రతినిధులు విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన చారిత్రాత్మక తొట్లకొండ బౌద్ధారామాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ ప్రాచీన నాగరికత వారసత్వాన్ని, శాంతి, సామరస్యం, సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాలను ప్రతినిధులకు పరిచయం చేసింది. ఈ విహారయాత్ర ప్రతినిధులకు ఎంతో నచ్చడంతో పాటు మొత్తం కార్యక్రమానికి ఒక గొప్ప సాంస్కృతిక కోణాన్ని జోడించి బ్రిక్స్ దేశాల యువత మధ్య స్నేహ బంధాలను, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ఈ బౌద్ధారామం సందర్శనలో ప్రతినిధులు ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమంలో కూడా భాగస్వాములై తమ తల్లుల జ్ఞాపకార్థం ఒక్కో మొక్కను నాటారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని మాట్లాడారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్లకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలుకుతూ

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువత ఒక్కటిగా కలుపుతాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుందని, భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని వర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ధి అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా 2 ఏడాది విశాఖ దేశంలోనే నెంబర్ 1 సిటీ ఆన్ ది రైజ్ గా గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మారిటైమ్ గేట్వేగాను, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గాను విశాఖ ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీని కేంద్రంగా పూర్తి స్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన చేస్తోందని వివరించారు. నెల్లూరును క్రీడా ఉపకరణాల తయారీ, అపారల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్టణాన్ని వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఓ సమగ్రమైన ఎకోసిస్టమ్ను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని కలిసి నేర్చుకోవడానికి, సహకరించడానికి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని వివరించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ద్వారా అథ్లెట్లు, కోచ్లు, విశ్వవిద్యాలయాలు, స్పోర్ట్స్ నిపుణులు, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలన్నారు. క్రీడా ఉపకరణాల తయారీ, హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో భాగస్వామ్యాలకు ముందుకు రావాలని బ్రిక్స్ దేశాలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా బ్రిక్స్ సహకారం ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో సభ్య దేశాలను కలిపి సంయుక్త ప్రకటనను ప్రకటించాయి. ఇది యువజన సహకారాన్ని పెంచడానికి, అభివృద్ధి ప్రక్రియలలో యువత యొక్క అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని తెలియజేస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటనలో విద్య, శిక్షణ, నైపుణ్యాలు, టెక్నాలజీ ఆవిష్కరణలు, సామాజిక సాంస్కృతిక భాగస్వామ్యం, సామాజిక సేవ, స్వచ్ఛంద సేవ, అభివృద్ధి, పేదరికం, ఆకలి, అసమానతలపై పోరాటం, ఆరోగ్యం, యువత, క్రీడలు, యువత, పర్యావరణం, సుస్థిరత, యువజన మార్పిడి, యువజన సమ్మేళనం కలుపుకొని పోవడం వంటి అనేక అంశాల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, నిర్ణయాధికారంలో అర్థవంతంగా పాల్గొనడానికి, సమకాలీన సమస్యల పరిష్కారానికి తోడ్పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ఈ మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. భారత అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమాల ఫలితాలు నిరంతర సహకారానికి బలమైన పునాది నందిస్తాయి. మరింత స్థిరమైన, అందరినీ కలుపుకొని పోయే సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో యువత శక్తులు, సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ఇవి పునరుద్ఘాటిస్తాయి. ఇక గాలా డిన్నర్ పేరిట శనివారం సాయంత్రం నిర్వహించిన అధికారిక విందు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వన్ కల్చర్, మెనీ ఫెయిత్స్, వన్ హ్యుమానిటీ అనే సందేశంతో నిర్వహించిన గాలా డిన్నర్లో దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా కూచిపూడి నృత్యాలు, గుజరాతీ వైభవాన్ని చాటుతూ కళాకారులు అందించిన నృత్య ప్రదర్శన, కేరళ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పాటలు, ఇవన్నీ కూడా అతిథులను కట్టిపడేశాయి. అలాగే ఇక చివరిగా జాతి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారులు కలిసి అందించిన బృంద నృత్య చిత్రం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఆదివారం బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరిగింది. అంతకంటే ముందు ఆదివారం ఉదయం విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్లో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 87వ ఎడిషన్ లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ లో సభ్య దేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సైక్లింగ్ లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ప్రదర్శించింది. ఈ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ను ప్రారంభించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సైక్లింగ్ అనేది ఫిట్ ఇండియా ఉద్యమంలో ఒక

0: భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. సైక్లింగ్ అనేది ఒక అద్భుతమైన వ్యాయామమని, సైక్లింగ్ కాలుష్యానికి ఒక మంచి పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివారం సైక్లింగ్ లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
1: Occasion of BRICS summit, BRICS friendship cycling is organized. Every BRICS delegates participated. Cycling is a one part of Fit India movement. Honorable Prime Minister initiated Sundown Cycle. Now 1800 city is organized today. 5 million youth joined today Sundown Cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: అనంతరం బీచ్ రోడ్ లోని స్థానిక హోటల్లో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్య దేశాల ఉమ్మడి విజన్ ను స్పష్టమైన క్రీడా సహకారాలుగా మార్చే బ్రిక్స్ క్రీడా బాక్స్ ఫమ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, ఉమ్మడి పోటీలు, క్రీడా విజ్ఞాన పరిజ్ఞాన మార్పిడి ఏదైనా కావచ్చు, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారాలకు నిజమైన వేదికలను సృష్టించే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యాన్ని నిర్మించాలని మన్సుఖ్ మాండవీ అన్నారు. దేశ నిర్మాణంలో క్రీడల పాత్రను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన క్రీడా ఎకోసిస్టమ్ను రూపాంతరం చేస్తోందని, మైదానం నుండి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తోందన్నారు. క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న కృషిని కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గ్లోబల్ తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులను మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియాకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పారాస్పోర్ట్స్ ప్రోత్సాహక కార్యక్రమాలు, క్రీడల్లో మహిళల అధిక భాగస్వామ్యం కోసం కొత్త మార్గాల ద్వారా క్రీడలను మరింత అందరినీ కలుపుకుని పోయేలా చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. భారత అధ్యక్షత జరిగిన ఈ బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి 3 ప్రాధాన్యత కార్యక్రమాలకు అంగీకారం లభించింది. అందులో ముందుగా క్రీడా సాంకేతికపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్కింగ్ గ్రూప్ స్పోర్ట్స్ సైన్స్, అథ్లెట్ల పనితీరు, గవర్నెన్స్, ఏఐ, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణల్లో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇక మరొక ప్రధానమైన కార్యక్రమం బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్. ఈ బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్ కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే దీని మొదటి ఎడిషన్కు రాజస్థాన్లోని ఉదయపూర్ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. ఇక మూడో అంశమైన బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనల పోటీలకు కూడా విశేష మద్దతు లభించింది. ఈ ఏడాది అక్టోబర్ 12-13 తేదీలలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ పోటీలను నిర్వహించాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాలు తమ విభిన్న సాంప్రదాయ దేశీయ క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించడానికి, పరిరక్షించడానికి ఈ పోటీలు ఒక వేదికనందిస్తాయి. ఇలా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ ఉమ్మడి కట్టుబడిని ప్రతిబింబించింది. అలాగే భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత సమయంలో సాధించిన పురోగతిని స్వాగతిస్తూనే యువజన అభివృద్ధి, సమ్మేళనం, సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్రను ప్రతినిధి బృందాలు పునరుద్ఘాటించాయి. 2 రోజుల సదస్సుకు విచ్చేసిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ఋషికొండ బీచ్ ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. వారికి స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే నెలల్లో జరగబోయే బ్రిక్స్ దేశాల సాంప్రదాయ క్రీడా పోటీలు మరింత ఆకట్టుకుంటాయని ఆశిద్దాం. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకీ కార్యక్రమం. మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0891-2727-244, అలాగే 0891-2727-288.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి.
0: ఏ
1: నేను
0: సినిమాలో పాట?
1: క్రాఫ్ట్ నుంచి చేస్తున్నానండి.
0: ఓకేనండి.
1: మాకు అయ్యప్ప స్వామి మహర్షులు ఏదైనా మంచి పాట మేడం గారు. ఈ పాట శ్రోత అందరి కోసం మేడం గారు.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో
1: హలో
0: హలో,
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకా నగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: పరమానంద శిశుల్ ఖాళీ చిత్రంలో నాలోని రాగ నీవే.
0: తప్పకుండా అండి, వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో,
3: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరు?
3: నా పేరు శంకర్ మేడం, అనంతపురం జిల్లా పామిడి మండలం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి, ఏ సినిమాలో పాట?
3: మేడం, వెంకటేష్ గారిది ప్రేమించుకుందాం రా చిత్రం నుంచి మేఘాలయ తాకింది అనే సాంగ్ వినిపించండి మేడం.
2: ఓకేనండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు. అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి. మాకు అదే కొన్ని సినిమా నుంచి ఘంటసాల గారు, సుశీల గారు పాడడమో ఎంతటి ఎంతో విరిచే ప్రాయంలో పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో
1: పర్సన్ యు
0: హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మరి నాగర్కర్ణం జిల్లా సాతాపు నుంచి నాయకశెట్టి మేడం.
0: ఏ సినిమాలో పాట?
1: బబ్రువాహన మేడం, బబ్రువాహన
0: పాట అండి.
1: నిన్నే నిన్నే చెల్లె నీళ్ళు నీళ్ళు మా పాట మేడం.
0: ఓకేనండి, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మేడం, అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పాపనేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి మేడం. మురళీకృష్ణ మూవీ నుంచి ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే కోరుకున్నా అనే సాంగ్ వినిపించగలరా మేడం?
0: తప్పకుండా అండి, వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో,
3: నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అండి.
2: చెప్పండి, ఏ సినిమాలో పాట?
3: గోకులంలో చెప్పండి. ఈ చిత్రం కావాలండి. గోకులకృష్ణ, గోపాలకృష్ణ ఆ పాట కావాలండి.
2: ఓకేనండి, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు. అండ్ గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ
1: పేరు కళ్యాణి, వైజాగ్ మురళీ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: ఈ పాట ముందుగా పుల్లన్ గారి కోసం. ఆయన మంచి జోకులు చెప్తారు. చదరంగంలో పాట అండి మేడం గారు, నవ్వని పువ్వే నవ్వింది ఆ పాట అయ్యండి మేడం గారు.
0: ఓకేనండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా మరో చరిత్ర చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన పాటను వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

గులేబా కావలి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన పాటను వింటారు. సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో తర్వాత చాణిక్య చంద్రగుప్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాటను వింటారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిట్టి చెల్లెళ్ళు చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన పాటను వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాటను వింటారు. సంగీతం రాజన్ నారేంద్ర.

శుభలేఖ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాటను వింటారు. సంగీతం కెవి మహదేవన్.

మీరు ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు మధుమంజరి కార్యక్రమంలో 12:10 వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: and Guru Vayur. Eid Milad un-Nabi, the birthday of Prophet Hazrat Muhammad, has also been celebrated today with religious fervor in various parts of the country. Milad Mehfils and Sirat conferences will be held, highlighting the life and teachings of Prophet Muhammad. Milad processions have also been taken out to mark the occasion. Elaborate security arrangements have been made for the occasion. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have greeted people on the occasion of Onam and Eid Milad. In Pakistan, 14 infants were killed after a fire broke out today in a gynecology ward of a hospital in Islamabad. In a statement, the hospital administration said the newborns were killed when the fire broke out on the third floor of the hospital's mother and child ward. The administration said rescue teams were immediately rushed to the scene and the fire was brought under control. It added that an inquiry committee had been constituted to investigate the circumstances leading to the fire. Benchmark domestic equity indices were trading on a mixed note during the forenoon session today. The Sensex added 95 points to 77,751, while the Nifty was down 27 points to 24,308 when reports last came in. On the sectoral front, PSU banks, cement and insurance were gaining the most, while selling pressure was seen in IT, telecommunications and consumer durables. In men's cricket, host Sri Lanka were 83 for 2 at lunch on the fourth day of the second test against India in Colombo. India enforced the follow-on after bowling Sri Lanka out for 290 in the first innings. Resuming the first innings at 265 for 8 this morning, the host managed to add only 25 runs. All-rounder Sonal Dinusha struck his second consecutive century, scoring 103 runs. For India, Prasidh Krishna and Manav Sutar took 3 wickets each, while Saransh Jain claimed 2 wickets. India declared the first innings at 503, powered by centuries by Dhruv Jurel and Devdutt Padikkal. India is currently leading the 2-match series 1-0. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధు మంజరి తెలుగు సినిమా పాటలు వింటారు.

మన్మధుడు చిత్రం నుంచి ఎస్పి చరణ్ పాడిన పాటను విన్నారు. ఇప్పుడు భద్రా చిత్రం నుంచి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాటను వింటారు.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇక వార్తల వివరంగా, ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యూటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను, రాష్ట్రాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారు.

అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈ రోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకు

అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్ధిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదున్నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్నబీ ఒక గొప్ప సందర్భమని రాష్ట్రపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలుపంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్భం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలనే స్ఫూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఓనమని రాష్ట్రపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదరభావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు, స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు.

0: దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్, సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాస్గో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సర్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ను గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల మానసిక ఒత్తిడి, ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు, తరువాత శ్రీ గంటియాడ గౌరీనాయుడుచే నాలుగు పడగల పాము కథానిక వింటారు. ముందుగా కార్మికుల మానసిక ఒత్తిడి, ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: నమస్కారం క్రాంతికార్ గారు.
2: నమస్తే అండి.
1: రకరకాల వృత్తుల్లో రకరకాల మానసిక ఒత్తిళ్లు సర్వసాధారణం.
2: అవునండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో లేదా కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా వింటున్నాం. ఇది
2: ఎగ్జాక్ట్లీ
1: ఒకప్పుడు ఏంటంటే ఆ కష్టజీవికి మానసిక ఒత్తిడి ఏంటి అనే ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది పోయి ఒక్క గంట పనిచేయగానే నా బ్రెయిన్ అంతా నా తలంతా గడ్డగట్టుకుపోతుందిరా అని చెప్పి, అంటే మానసిక పరమైన ఒత్తిడి పరంగా చెబుతూ ఉంటారు. ఈ పరిస్థితి బాగా వింటున్నామండి. ఈ ఒత్తిడిని తగ్గించుకొని చేసేటువంటి పని ఏకాగ్రతతో ప్రశాంతంగా చేసుకుంటే ఆ కార్మికుడు, ఆ కర్మాగారం, ఆ దేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా సౌభిక్షంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
2: ఎగ్జాక్ట్లీ.
1: ఎట్లా
2: అంటే ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ సంబంధించిన కార్మికులకండి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కార్మికులు, కార్మికుల భార్యలు, కార్మికుల పిల్లలకి ఈ హోలిస్టిక్ అప్రోచ్లో వాళ్ళకి హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు పెడుతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఉద్యోగం వస్తే చాలా గొప్ప అనుకున్నవారు కాబట్టి స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది అంత లేదు. ఈనాడు స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ పెరిగింది, జీతాలు పెరిగినాయండి, లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ పేరు రివిజన్ వచ్చాక వస్తున్నాయి. దీంతో ఏమవుతుందంటే మీకు కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్ మారిపోవడంతో ఏంటంటే ఈ స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. పిల్లల ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది, అటు సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్ పెరిగింది, అండ్ ఆల్సో బాధ్యత

0: అసలుగా మార్చడం అనేది ఇండస్ట్రీస్ పెరిగిపోయారు. అంటే ప్రతి స్టాఫ్ని రెస్పాన్సిబుల్ పర్సన్ చేస్తున్నారు. ఒకటి, వీళ్ళకి రకరకాల షిఫ్ట్లు ఉంటాయండి. షిఫ్ట్లో నిద్రపోవడం అనేది ఒక ప్రాబ్లం. నెంబర్ టూ, ఆల్కహాలిజం అండి. ఎక్కువ మంది కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఆల్కహాల్ అండి, విపరీతమైన ఆల్కహాల్. పోర్ట్లో కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఇప్పుడంటే కొంచెం మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ చేయడం వల్ల కొంత తగ్గినప్పటికీ కొంత అంటే పెద్దదేం కాదు. అది ఆల్కహాలిజం ఉన్నామంటే ఆబ్సెంటిజం వస్తుందండి, ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చుండిపోతారు. ద మెట్ విత్ యాక్సిడెంట్స్, ప్రమాదాలకు గురవుతుంటారు. దాంతో ఏమవుతుంది, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతుంది, చాలామందికి జీతాలు కూడా ఆఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇదే స్ట్రెస్తో ఉండి పీరియడ్లో పూర్తిగా కార్మికులందరూ డిప్రెషన్లో కలిపోయి ఆటోలన్నీ బిజీ అయిపోయి వీళ్ళందరూ కూడా ఆక్యుపేషన్ రేషన్ అంటే ఓఆర్ రేషన్ అంటాం, అది 60కి 70కి పడిపోయింది. అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము డబ్బులు ఇచ్చుకోలేం, మా దగ్గర డబ్బుల్లో అప్పులు కూరిపోయిందని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేశారు. అక్కడ జీవోలో వైజాగ్ విజయవాడ వరంగల్ హైదరాబాద్ 4 బైఫ్రికేషన్ రాకముందు చెప్తున్నాను, ఈ 4 డివిజన్లు మోడల్గా పెట్టి రోజుకు 60 డ్రైవర్లకి కండక్టర్లకి నేను ట్రైనింగ్ ఇచ్చానండి. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 1 తర్వాత ఆక్యుపేషన్ రేషో 135% పెరిగిందండి. హాఫ్ ఆఫ్ ద అంటే ఎక్కడైనా ఆగి పలకరించి ఎక్కించుకోవడం, స్మైల్ ఎలా చేయాలి, కండక్టరు డ్రైవర్ ఎలా ఉండాలి, ఒత్తిడి లేకుండా డ్రైవ్ చేయడం ఎలాగ, కండక్టర్ ఒత్తిడి లేకుండా టికెట్లు కొట్టడం ఎలా, ఇవన్నీ నేర్పించేటప్పటికి లాభాలు పంట పండిందండి. అలాగే స్టీల్ ప్లాంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, హౌ టు మేనేజ్ స్ట్రెస్, హౌ టు మేనేజ్ యువర్ హెల్త్, మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ వస్తాయి అంటే ఏంటి, ఆక్యుపేషనల్ హెల్త్ డిజార్డర్స్ అంటాం. ఏ పని చేసేవాడికి ఆక్యుపేషన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ ఆల్కహాలిజం ఉంది కాబట్టి ఆల్కహాలిక్ డిఎడిక్షన్ క్యాంప్స్ పెట్టడం, హెల్త్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి హెల్త్ మేనేజ్మెంట్ చెప్పడం. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఆల్సో కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో బాసెస్ ఉంటుంది. ఎక్కువ వేజెస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళని జవాబుదారీతనం కూడా ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా హెచ్పీసీలు తీసుకుందాం, హెచ్పీసీలో వాళ్ళ ఎంప్లాయీస్కి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మేము ఇచ్చేసాక ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిందండి. అండ్ ఆల్సో అక్కడ యాక్సిడెంట్లు బాగా తగ్గిపోయినాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ తగ్గడానికి కారణం కార్మికుడు బాగుండడం అండి. కార్మికుడిగానే అటెంటివ్గా ఉంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరగదు, వందలాది కోట్ల రూపాయల లాభం, నష్టం రాదు, లాభం తర్వాత నష్టం రాదు. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనికైనా హ్యూమన్ ఎర్రర్ వల్ల ఇండస్ట్రియల్ అన్రెస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించవచ్చు ఒక కార్మికుడిగానే బాగుంటే. ఆటోమేటిక్గా తెలియకుండా అద్భుతమైన శక్తి వాళ్ళ చేతిలో ఉంది. అది ఎలాగనేది మాకు ట్రేడ్ యూనియన్స్ పిలుస్తుంటారండి ఎక్కువ, అంటే హెచ్ఆర్ సెక్షన్ వాళ్ళు పిలుస్తారు హెచ్ఆర్ ట్రైనింగ్ కోసం, అది వేరే చోట జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రేడ్ యూనియన్లో ఎవరెవరైతే ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉన్నారో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు, వాళ్ళందరూ గ్రూప్గా గ్యాదర్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రూప్ చొప్పున ఒక 1 10 డేస్ 10 గ్రూప్స్కి అలా చెప్తూ ఉంటాం, స్టీల్ ప్లాంట్లో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్వాలిటేటివ్గా వర్క్ చేస్తారు, క్వాంటిటేటివ్గా వర్క్ చేస్తారు. క్వాలిటేటివ్ బోత్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్, ఎక్కువ వర్క్ ఎక్కువ క్వాలిటీతో చేయడం, రెండోదోటి క్వాలిటేటివ్ లైఫ్ వీళ్ళకు ఉంటుందండి. పిల్లం పిల్లలతో ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, హౌ టు మేనేజ్ దేర్ స్ట్రెస్ అని తెలిస్తే ఎవరైనా సరే సముద్రాన్ని ఈదడం వచ్చి ఉండాలి. పెద్ద స్కాలర్ ఉన్నాడు, మీకు తెలియన కథ కాదు అది, వీడికి నీకేం తెలియదు నీకేం తెలియదు అని ఒక అవమానిస్తూ ఉంటాడు, హాఫ్ లైఫ్ వేస్ట్ అని. ఫైనల్గా పెద్ద వరద వచ్చింది, నా మునిగిపోతున్నప్పుడు మీకు ఈత కొట్టడం వచ్చాడు స్కాలర్, నాకు రాదన్నాడు, అయితే మీ జీవితం అంతా వేస్ట్ అని చెప్పేసి ఈదుకుంటూ పోయాడు. అంచేత ఏ వృత్తిలోనే సరే, మేబీ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎనీథింగ్, ఈ నీడ్ సెల్ఫ్ని మలుచుకో, లైఫ్ స్కిల్ అంటాం. ఆ లైఫ్ స్కిల్ కార్మికుడే కావచ్చు, ఈ మేబీ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయర్ కావచ్చు, ఎవరికి ఉన్నా ఉన్నది ఒకే బాడీ ఒకే మైండ్ ఒకే హెడ్, దాన్ని మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా ఆల్ ఈజ్ వెల్ అంటనమాట.
1: ఇప్పుడు విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాలు పరిశ్రమలకు బాగా నెలవైనటువంటి ప్రదేశం.
0: అవునండి,
1: భారీ పరిశ్రమలు ఉన్నాయి.
0: అవును,
1: ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, అట్లాగే నేవీ ఉంది, ఇండియన్ నేవీ, అట్లాగే హిందుస్థాన్ షిప్ యార్డ్, పోర్ట్ ట్రస్ట్, ఇట్లా పెద్ద పెద్ద పరిశ్రమలకు నెలవండి ఇది. ఇక్కడ ఎన్నో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఈ అందరూ కలిసి కానీ లేదా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా కానీ వీళ్ళల్లో ఒత్తిడిని తగ్గించే విధంగా కాస్త మీలాంటి వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళ కౌన్సిలింగ్ లాంటివో లేకపోతే మీరు ఏ రకంగా సహాయం చేస్తారో ఒత్తిడిని తగ్గించడానికి చేయించుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నామండి. అంటే కంపెనీలు కొన్ని పిలుస్తాయి హెచ్ఆర్ డివిజన్ తరఫున, యూనియన్స్ వాళ్ళు గమనిస్తారండి. యూనియన్స్ మెంబర్స్కి వాళ్ళ యూనియన్ సభ్యుడు ఏమైనా ఎలా ఉన్నాడని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఈవెన్ మీరు చూడండి చిన్న బ్లడ్

0: మీకు కావాలని తెలిస్తే, ఒక యూనియన్ సభ్యుడు తెలిస్తే ఇమీడియట్గా అది వాట్సాప్ గ్రూప్లో అందరికీ వెళ్ళిపోతుంది. ఒకటి కాదండి, 100 మంది వస్తారు మీకు స్టీల్ ప్లాంట్లో కానీ మరో చోట. అంత వాళ్ళకి యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దేన్నో వీడికి ప్రాబ్లం ఉంది, వీడికి ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళందరినీ గ్రూప్గా ఒక హాల్లో పెట్టి మేము డే అంతా కలిపి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ అది మీరు చెప్పిన అన్ని కంపెనీల్లోని నేను ట్రైన్ అప్ ప్రోగ్రామ్ చేశాను. లేని వాళ్ళందరికీ మేము ఎందుకు ఫ్రీగా చేస్తున్నామంటే సర్వే జన సుఖనోభవంతం అందరూ చేయాలి కాబట్టి. వీళ్ళు బతుకు బాగుంటే మన భారతదేశం అనేది ఎకనమీకి గ్రోత్ వస్తుంది. అలాగే కార్మెంట్ల ఫెర్టిలైజర్స్ కానీ లేదనుకుంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హైదరాబాద్ కానీ హాల్ అంటాం వాళ్ళు కానీ ఆల్ కంపెనీస్ అండి, అంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు పబ్లిక్ సెక్టర్ కావచ్చు మొత్తం మీద ఇండస్ట్రియల్. మీరు చెప్పినట్టుగా వైజాగ్ అనేది ఇట్స్ ఏ హబ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ హబ్ అవుతుంది. ఇంకా ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు బాగా పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. సౌండ్ పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. వెహికల్ పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. వీటి నుంచి ఎలా బయటపడాలనేది దానికోసం కూడా ఫ్యూచర్లో అడుగుతారండి. ప్రజెంట్ అడగడం లేదు కానీ ఫ్యూచర్లో అడుగుతారు. ఏది అవసరమో దాన్ని తీర్చడమే ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటే, ఒక అవసరాన్ని ఫిల్ చేయడమే. ఆటోమేటిక్గా మీకు మా అవసరం ఎక్కడుందో మేము రెడీ టు గివ్. అటు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఆల్ ఇండియా రేడియో కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, ఎవరు అడిగినా సరే నా హెల్ప్ రెడీగా ఉంటుంది.
1: ఒక చిన్న బర్నింగ్ సమస్యకు సంబంధించి అడుగుతానండి. ఇప్పుడు ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కొందరు, అందరూ అని నేను అవును, ఏదో తాత్కాలిక ఆనందం కోసం ఈ ధూమపానం, మద్యపానం, జర్దా, గుట్కా, కైని లాంటి పొగాకు సంబంధ పదార్థాలు చీటికి మాటికి గంట గంటకు బయటకు వెళ్ళడము, నిజానికి అది తీసుకున్న తర్వాతే అమ్మయ్య ఇప్పుడు నాకు కొంచెం ఉపశమనంగా ఉందని అనేవాళ్ళు ఉన్నారు. వీటిని ఏమన్నా మనం ఈ సమస్యల్ని మనం అధిగమించే విధంగా ఏమైనా చేయొచ్చా?
0: అంటే ఇప్పుడు ప్రాబ్లం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసేసారండి. వీళ్ళు డిఫెక్టివ్ పీపుల్, వీళ్ళు ప్రాబ్లం పీపుల్ అని యూనియన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్గా కౌన్సిలింగ్స్ వాళ్ళే ఇప్పించుకుంటారు. ఎందుకంటే యూనియన్ అనేది నెక్స్ట్ టైం వాళ్ళు ఎలక్షన్లో నెగ్గాలంటే వాళ్ళకి కావాల్సింది సపోర్ట్ కదండి, కార్మికుల సపోర్ట్. కార్మికులు బాగుంటేనే కదా వాళ్ళ యూనియన్కి పేరు వచ్చేది. అంచేత మీరు చెప్పినట్టుగానే చాలామంది కార్మికులకి గుట్కా, పాన్ పరాగు, జరదా, అంటే డ్రగ్స్ వరకు అయితే ఎవరు వెళ్ళదు కానీ ఆల్కహాలిజానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువండి, స్మోకింగ్కి, కానీ గుట్కాలకి. డ్రగ్స్ అనేది ఇప్పుడు పిల్లలు అలవాటు పడుతున్నారు, బట్ వీళ్ళందరికీ కూడా చాలామంది కొంత 10 మంది అంటే 10 మందిలో 7 మందికి ఈనాడు స్మోకింగ్ కానీ, కైని కానీ, గుట్కా కానీ, ఆల్కహాల్ కానీ, అకేషనల్ ఆల్కహాల్ కావచ్చు, అడిక్టెడ్ ఆల్కహాల్ కావచ్చు ఉంది. చాలామందికి ట్రీట్మెంట్లు ఇస్తాం, థెరపీలు ఇస్తాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం, ఇంకా చాలామంది ఉంటారు. ఎంతమంది అయినా సరే ఇవ్వడానికి వీఆర్ రెడీ.
1: అంటే వాళ్ళల్లో ఉండే ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్
0: సింప్టమ్స్ మేనేజ్ చేస్తామండి. అది అంటే డింక్ చేయకపోతే విత్డ్రాయల్ సింప్టమ్స్ ప్రేక్షకులకి తెలియాలి. కాళ్ళు చేతులు వణికితే గుండె దడ వస్తుంది, అయోమయంగా ఉంటారు, మనసు లాగుతుంది, అది తాగిదాకా ఊరుకోదు. కొంతమందికి తాగకపోతే ఫిట్స్ వస్తాయి, వాటిని రమ్ ఫిట్స్ అంటారు. విత్డ్రాయల్ సింప్టమ్స్లో ఒక వెరైటీ అవి. సో అలాగే హాల్యూసినేషన్స్, ఇల్యూషన్స్ వస్తాయి, వాటిలన్నింటినీ మేనేజ్ చేస్తామండి. మేనేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థెరపీకి వస్తాం. ఫస్ట్ లెవెల్ ఈజ్ మేనేజింగ్ ద విత్డ్రాల్ సింప్టమ్స్.
1: చాలా చాలా ధన్యవాదాలు క్రాంతికర్ గారు. సమస్యని అధిగమించే విధంగా పరిష్కారాలు చక్కగా మరి శ్రోతలందరికీ కూడా విపులంగా తెలియజేసినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.
0: మీకు కూడా నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కార్మికుల మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో తరువాత శ్రీ గంటియాడ గౌరీనాయుడుచే 4 పడగల పాము కథానిక వింటారు.
3: భారీ తుఫానట హెచ్చరించింది టీవీ. ఆగకుండా కురుస్తోంది వాన, కరెంటు పోయి వీధిలో చీకటి తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఆకాశం నుండి కాటుక గోడలు కరిగి చీకటిగా జారుతున్నట్టుంది. నా లోపల కూడా అలాగే సుడులు తిరుగుతున్న చీకటి వాన. నిద్ర రావడం లేదు. లేచి పెరట్లోకి వెళ్ళాను. ఇంటి వెనక చెరువులో కప్పల బెకబెకలు, చెరువు కవతల తోట పెండిలోంచి చింతగీర్ల వృధా, జుట్టు విరబోసుకుని గంతులేసే చీకటి దెయ్యానికి ఉత్సాహాన్నిస్తున్నట్టు నిశీది సంగీతం, ఇంటి గోడ కవతల నుండి హృదయవిదారకంగా గుండెని కోస్తున్నట్టు కీచుగొంతుక, కప్పపిల్ల కావచ్చు. ఏ పాము నోటుకో దొరికిపోయి ఉంటుంది. పాము నోటి నుండి బయటపడలేక గింజుకుంటూ అసహాయంగా చేసే ఆర్తనాదం అది. అదొక ఆపలేని, చూడలేని, భరించలేని బీభత్స దృశ్యం. ఇక నిద్ర రాదని తేలిపోయింది. ఏవేవో ఆలోచనలతో మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఉరుములు, మెరుపులు, వర్షంతో బయట అలాగే ఉంది. కళ్ళు మూసుకొని నిద్రపోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంటి రేకుల పైకప్పు మీద కురుస్తున్న వాన నీళ్ల చప్పుడికి, ఉరుముల శబ్దాలకి, ఊగే కొమ్మ కొసన వాలుతూ ఎగురుతోన్న పిట్టల ఊగిసలాడుతోంది నిద్ర.

రెప్పలు వాల్చితే కప్పను మింగుతున్న పాము రూపమే కంటి ముందు కదలాడుతోంది. నిద్రకి మెలకువకి నడుమ అసహనంగా అస్థిమితంగా కదులుతోంది ఒళ్ళు. ఎప్పటి నుంచి మొదలైందో సరిగా గుర్తులేదు కానీ తరచూ నాకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక పాము. అది పాములాగా కనిపించి క్రమంగా మనిషి రూపంలోకి రావడం, తిరిగి గొడుగుల్లాంటి పడగలతో భయంకరంగా నోళ్లు తెరిచి నా మీదకి దూకడం, సినిమాల్లో గ్రాఫిక్ పనితనంలాగా నిద్ర తుపాకీ శబ్దం విన్న పిట్టలా ఎగిరిపోవడం, తుల్లిపడి లేవడం, ఇదే తంతు చాన్నాళ్లుగా. ఇలా రెప్పలు వాల్చానో లేదో అదే కళ. ఉలిక్కిపడి లేచాను. బయట చల్లగా ఉన్నా ఒళ్ళు చెమటతో తరిసిపోయింది. లేచి బయటికి వెళ్ళాను. ఇంకా కప్ప అరుస్తూనే ఉంది. క్రమంగా దాని గొంతు క్షీణిస్తున్నట్టు లోగొంతుకులో వినిపిస్తున్నా అది పడుతున్న హింస తాలూకు తీవ్రత ఎంత భయంకరంగా ఉందో తెలుస్తూనే ఉంది. బహుశా కొంచెం కొంచెం నిదానంగా తీరికగా మింగుతున్నట్టుంది. ఎంత హింస! అంతవరకు ఆ చెరువులో ఆ కురిసే వానలో ఎంత ఆనందంగా గొంతులేసిందో, ఎదురు చూసిన వానలో ఎన్నెన్ని బెకబెకల పాటలు పాడిందో. ఇప్పుడది తల్లికి లేదు, చెరువుకి కాదు. ఎందుకో కానీ మా కళ్ళం గుర్తుకొచ్చింది. ఈ కళకి మా కళ్ళానికి ఏదో పోలిక ఉన్నట్టు అనిపించింది. ఎకరా భూమి, మేమెవరమీ ఊళ్ళో లేకపోవడంతో పట్టించుకోక అటూ ఇటూ వాళ్ళు వీళ్ళు ఏటేటా జాయనడో మూరడో కలుపుకోగా అన్నదమ్ముల వాటాలు వేసుకోగా మా బావు మాకు మిగిలించిన భూమి ఏదైనా ఉందంటే అదే. ఎప్పుడో జమీందారుల పంతులకిచ్చిన శివరాంపురం అగ్రహారం భూమి, వలస పొలం. ఆ భూముల మీద ఇన్నేళ్ళు ఎంత చెమట వచ్చారో మా తాత ముత్తాతలు. మా తాతల తండ్రుల నుండి మా బావు పెదబావుల దాకా ఆ భూమి మీద శ్రమించి పండించిన పంట, చేసిన అప్పులకు పాయిదాలు కొలవగా ఏమైనా మిగిలితే అవి గాదిలోకి చేరేవట. ఆ తర్వాత కాలంలో ఆడవాళ్ళ ముక్కులోనివో చెవులోనివో మెడలోనివో తాకట్టెట్టిసో అమ్మేసో లేదా అప్పు చేసో ఆ భూమి తమది అనిపించుకున్నారట. వీధిలో కుక్కల అరుపులకి మా ఆవిడ లేచి వీధిలోకి వెళ్ళింది. చీచి అని కుక్కల్ని అదిలించి వచ్చి నన్ను చూసి నిద్రపట్టలేదా అని, ఆయన దానికి ఎందుకంత ఇదైపోవడం, ఎకరాలకి ఎకరాలు ఎగిరిపోయినప్పుడు నేదు, ఒంటి మీద బంగారం తాకట్టెట్టి ఇడిపించుకోలేక సావుకారి దగ్గరికి వదిలేసినప్పుడు నేదు. నీ వాటాకి వస్తే వస్తుంది 10 సెంట్లో 25 సెంట్లో దాగారంత భూమి, దాని మీద చేసిద్దుం కానీ వ్యవసాయం, వ్యవసాయం చేసి దాని మీద బతికిద్దాం కానీ దానికి ఎందుకలకి పట్టుకొని ఏలాడతావు, ఆ సంతకం మీద ఎట్టేసి ఆడి యదాన్ని కొట్టి శనిదిలిపోద్ది అని మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. అదృష్టవంతురాలు చాలా తేలిగ్గా తీసి పడేసింది. నా సంగతి అలా కాదు మరి, 10 సెంట్లో 25 సెంట్లో నా వాటకి ఎంత వస్తుందో తెలియదు కానీ ఆ నేల మీద నేను గడిపిన క్షణాలు అపురూపమైనవి. ఆ జాగా మా కళ్ళం. తరతరాలుగా ఆ కళ్ళంలోనే తాతల తండ్రుల నుండి నా నుండి నా పిల్లల దాకా ఎంత బాగా గడిచేదో. చుట్టూ జామ నిమ్మ సీతాఫలం చింత రేగు చెట్లతో ఎంతసేపు వేసవైనా చల్లగా ఉండేది. బడదలగానే కళ్ళానికి పరిగెత్తే వాళ్ళం పిల్లలమందరము. కళ్ళాన ఆ చెట్ల మీదనే మా ఆటలు. నూరుపులప్పుడైతే గడ్డి కుప్పల మీద నుంచి గొంతులేస్తూ జారిపడుతూ పెద్దోళ్లతో తిట్లు తింటూ వరిసేని కుప్పల మధ్య కుందిరిలో వెచ్చగా కూర్చుని మా పెదబాబు చెప్పే దెయ్యాల కథలు వినడం ఎంత బాగుండేదో. చెలక్కాయలో తేగలో తెచ్చి నిప్పుల్లో కాల్చి రాత్రి చలికాగుతూ తినడంలోనే ఆనందం మర్చిపోలేను. నేస్తాలతో ఆటపాటలతో అక్కడే గడిచింది నా బాల్యం. వయసు వచ్చాక చదువు కంటే ఊరి వ్యవహారాలు ఎక్కువై వ్యవసాయంలోకి అడుగుపెట్టాక ఇక కళ్ళమే నా సామ్రాజ్యం అయిపోయింది. ఉదయాన్నే భుజాన కావుడేసి గోడెములా కుడితి నీళ్ళంపి ఒక చేతితో తౌడు కలుపుతూ ఎడ్ల చేత కుడితి తాగించడం, పచ్చగడ్డి పరకలు నోటికందిస్తూ ఎడ్లతో మాట్లాడడం నేర్చుకున్నది అక్కడే. ఆవు ఎంతదని రాత్రంతా మేలుకొని హరికెన్లాంతర వెలుతురులో మా పెదబాబుతో పాటు కనిపెట్టుకు కూర్చుని ఏ నడిరాత్రిలోనో ఈ లోకంలోకి వచ్చిన లేగదూడ కాలిగోళ్లు చిక్కి ఆవుకి వేడి గంజినీళ్లు తాగించి ఆ చిన్ని లేగతో గొంతులేసింది అక్కడే. సొమ్మలగుంటల్ని పాలేరుల్ని ఒకచోట చేర్చి చదువుకోవడానికి వాళ్ళని ఒప్పించి రాత్రిబడి నడిపింది ఆ కళ్ళంలోనే. వెన్నెల తీగల్ని వెన్నెలగర్ర పాటలతో మీటి రాత్రుల్ని రాగరంజితం చేసుకున్న అద్భుతమైన చోటది. కోళ్ళు నెమళ్ళు బాతులు కుందేలు పిల్ల మేకపిల్ల నేస్తాలుగా అదొక ఆహ్లాదకరమైన ఆశ్రమంలా మార్చుకున్నది ఆ కళ్ళాన్నే. ముందలాది డిటెక్టివ్ నవలల్ని, ఎద్దనపూడి కోడూరి వాసిరెడ్డి సీతాదేవి రంగనాయకమ్మ నవలల నుంచి ఎండమూరి దాకా ఊది పారేసిన చోటు, మహాప్రస్థానము అమృతం కురిసిన రాత్రి చదివి అర్థం కాకపోయినా మిత్రులతో ఆనందం పంచుకున్నది ఆ కళ్ళంలోనే. రాత్రి 2 ఆట సినిమాలకి పద్య నాటకాలకి వెళ్ళడానికి ప్రణాళికలు రచించు

ఉన్నది, వాటిని అమలుపరుచుకున్నది అక్కడి నుంచే. వానాకాలం కాళ్లకు బురద పేడ అంటకుండా పావకోళ్ళు తొడుక్కొని దోమల పెడద లేకుండా పచ్చిరొడ్డ వేపాకు పొగపెట్టి చాలా అట్టుకు మీద పడకలోనే ఆనందమేదో తెలుసుకున్నది ఆ కళ్ళంలోనే. వరిచేను కోతలు మొదలవుతాయనగా అడవి పొలమాడి వెదురుకంప తెచ్చి పశువులు కళ్ళంలోకి దూరకుండా ఎలుగుపెట్టి నున్నగా కళ్ళం చెక్కి కళ్ళం నిండా వరికొప్పలేస్తే లక్ష్మీదేవి పుట్టిళ్ళు ఇదే కావాలా అనిపించేది. చేని నూర్పులప్పుడున్ను తిండి నిద్ర అన్నీ అక్కడే. ఎన్ని కథలను చెప్పుకోలేని ఎన్ని వెతలను కడుపులో దాచుకున్న కన్నతల్లి లాంటి కళ్ళం. 25 సెంట్లు కాకపోతే 10 సెంట్లు, అదీ కాకపోతే 1 సెంటు భూమి కావచ్చుగాక. దాన్ని వదులుకోవడం అంటే నన్ను నేను వదులుకోవడమే, నేనొకటికి అమ్ముడుపోవడం లాంటిదే. నేను దిక్కుదున్ని చాలుపోసిన నా చెమటతో తెరిసిన భూములు ఇన్నెకరాలో ఎవలెవలకో చెందిపోయినా నాకెంత బాధ కలగలేదు. రకరకాల కారణాలతో అవి చేయి దాటిపోయాయని సరిపెట్టుకున్నా కళ్ళం విషయంలో అలా అనుకోలేకపోతున్నాను. అక్కడున్నంతసేపు ఆ గాలిలోంచి మా పూర్వీకుల శ్వాస నా ఒంటిని తాకినట్లయి పులకరింత కలుగుతుంది. అక్కడ నా పాదాలు అనగానే ఆ మట్టిలోంచి పురా జ్ఞాన ప్రవాహం ఏదో నాలోకి ప్రవేశించినట్లు అనిపించి కొత్త చైతన్యంతో మనసు ఉల్లాసభరితమై పిల్లగాలిలో ఊగే పువ్వుల గంతులేస్తుంది. దాన్ని కళ్ళం అనడం కంటే నా ఆరోపణమే అనాలి. అది అలాంటి కళ్ళం మీద పడ్డది పాము కన్ను. పాములు మనుషుల రూపంలోనూ ఉంటాయని తెలియని మా బావు లాంటి వాళ్ళు తొలినాళ్లలో సుమారు 25 ఏళ్ల కిందట అమాయకంగా మొహం పెట్టి నవ్వుతూ మాట్లాడితే సాయం కోరి వచ్చిన వాళ్ళకి చేయ తినవ్వడం తమ బాధ్యత అనుకున్నారు. పడగ విప్పితే దాన్ని గొడుగు అనుకున్నారు. బుస కొడితే గుసగుసల ఊసలు అనుకున్నారు. మనుషుల రూపంలోని పాములకి మడిసెక్కలు గుడ్డి ముక్కలు నోరూరించే కప్పల్లాగో ఎలకల్లాగో కనిపించడం సహజమే. ఎప్పుడు గుటుక్కును మింగుదామా అనే యావ వాటిది. ఒకరోజు పాము మా బాణాల గుడ్డి మీద పడగ విప్పింది. మా బావు అప్పుల సెగల మధ్య మరిగిపోతున్న సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని అదును చూసి కాటేసింది. ఆ రోజు దాకా ఆడుతూ పాడుతూ నేను మేడిపట్టి దుక్కి దున్న నేల మీద నా కళలో ఎప్పుడూ కనిపించే గోదావరం పొడ అలల పడగల గోధుమ వన్నె పాము తన విషపకూర నాటింది. మా తాతల తండ్రుల పాదముద్రల్ని చెరిపేసింది. ఆ తరువాత మరిన్ని పాములు దిగబడ్డాయి. నిరంతరము శ్రమించే చీమలకి నూకల ఆశ చూపించి పొట్టల్ని అద్దెకి తీసుకున్నాయి. పడగలెత్తి ఆడేయి, చీమల్ని మాయజేసి మెట్టి భూముల్ని వేటాడడం మొదలెట్టాయి. ఊరు గోధుమ నాగులు విడిదయ్యింది. చీమల లోకం మీద పాములు పడగల గొడుగుల నీడ క్రమంగా విస్తరించి చీమలు తమ తమ నెలవులు వదిలి వలసబాట పెట్టాయి. నేను ఒక చీమనై బతుకుదారి వెతుక్కుంటూ బయటపడ్డాను. నా కళకి వాస్తవానికి మధ్య గీత చెరిగిపోయింది. కళ వాస్తవమైందో వాస్తవమే కళ అయ్యిందో చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. ఒకరోజు తెల్లారనే లేదు, 2 పాములు వచ్చాయి. వాటితో మా ఊరు ప్రెసిడెంటు MPTC వచ్చారు. పలకరించి మంచమేసి కూర్చోమని చెప్పి ఊరు సంగతులేవో మాట్లాడుతుండగా నవ్వు ముఖంతో పాము ఒక కాగితాన్ని ప్రెసిడెంట్ చేతిలో పెట్టింది. ప్రెసిడెంటు నా చేతికిచ్చాడు. నాకు అర్థమైంది. అప్పటికే గాలి కబుర్లా చేరింది నన్ను. ఆ కాగితం చూశాను. దాని మీద మా బావు సంతకం ఉంది. మా బావును చూసినట్లయింది. మా బావు సంతకానికి పైన మా ఊరి కరణం గారి గొలుసుకొట్టు రాత ఉంది. ఆ రాత పాములు 2 పలవలాడుతున్నట్టుంది. ఆ కాగితంలో ఉన్నది వాళ్ళు చెప్పింది ఏమంటే, మా బావు చివరి రోజుల్లో జబ్బుతో మంచం పట్టినప్పుడు కళ్ళల్లో జాగా ఇస్తానని డబ్బులు తీసుకున్నాడట. తర్వాత మా బావు కారం చేశాడు. కాగితం రాసిన కరణము పైకెళ్ళిపోయాడు. మాకెవ్వరికీ తెలియదు ఈ విషయం. మా బావుజో జబ్బుతో ఉన్నప్పుడు అతను ఏ మానసిక స్థితిలో ఉన్నాడో, మాయమాటలు చెప్పి సంతకం చేయించుకున్నాడో ఏమో కానీ మా తండ్రి మాకు చెప్పలేదు, సంతకం పెట్టించుకున్నవాడు చెప్పలేదు. వారసులం మేము ఒప్పుకుంటామో లేదో అని అయినా ఆలోచించకుండా ఉంటుందా వాడికి? అక్కడే ఉందనిపిస్తోంది పాము తెలివి. కొన్నాళ్ళయ్యాక మా బావు సంతకం చూపించి సాధించాలనే పాము తెలివి. అదే వాడి ధీమా. ఇప్పుడు ఆ జాగా స్వాధీనం చేయమని వచ్చాడన్నమాట. పెద్ద మనుషులతో ఆ సొమ్ముకు రెట్టింపు ఇస్తానన్నాను. ఆ కాగితం చెల్లదని తెలిసినా మా బావకి ఎంతో కొంత డబ్బు ఇచ్చాడని నమ్మి ఆ మాట అన్నాను. జాగా వదులుకోవడం ఇష్టం లేక ఆ కాగితం అయితే చెల్లదని నాకు తెలుసు. అతని తరపున వచ్చిన ప్రెసిడెంట్ మాట్లాడుతూ నా మనసులోని మాట గ్రహించినట్లున్నాడు. ఈ కాగితం అయితే చెల్లదు, కానీ మీరు మీ తండ్రి మాట కాదనరని, మాటకు నిలబడే మనుషులని ప్రపంచానికి తెలుసు. మీరు మీ తండ్రి సంతకానికి విలువిచ్చి ఈ కాగితంలో రాసినట్లు ఇస్తే అక్కడ ఇల్లు కట్టుకుంటాడు. ఆ సంతకంతో మాకు సంబంధం లేదంటే అది చెప్పేయండి, మేము వచ్చిన దారిని వెళ్ళిపోతాం అన్నాడు. దానికి MPTC వంతపాడాడు. నాకు చాలా కష్టమనిపించింది ఆ మాట. వాళ్ళు ఇద్దరూ వాడి

వైపే మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్య కలిగించింది. ఎన్నికల ముందు నేను వాళ్ళకి కావలసిన ఆ ఊరు మనిషిని, ఇప్పుడు నేనే ఊరికి పరాయివాడిలాగా, వాడే స్థానికుడిలాగా వారు మాట్లాడుతుంటే నాకేం మాట్లాడాలో బోధపడలేదు. సరే, మా వాళ్ళతో మాట్లాడి చెప్తానని చెప్పి పంపించాను. నాకు అర్థమైంది, మా తండ్రి ఉన్ననాడే ఈ విషయం నాకు తెలిసి ఉంటే పని జరగదని వాడికి తెలుసు. అందుకే నాతో ఎప్పుడూ ఆ మాట అనకుండా కొంతకాలం ఊరుకుండి ఇప్పుడు తెర మీదకి తెచ్చాడు. మా బలహీనత తెలుసు, మా తండ్రి సంతకానికి తప్పక విలువిస్తామని. వీధిలోకి వచ్చి తగువుకు దిగే పరిస్థితి లేదని తెలుసు. అప్పటికే నేను వాడికి అన్యాయం చేస్తున్నట్టు ప్రచారం చేసి ఉన్నాడు. మందు పార్టీలు ఇచ్చి మంచి చేసుకుని తన పడగ నీడ పట్టడానికి పథకం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం ఫోన్. అన్నయ్య, ట్రాక్టర్తో ఇసుక రాళ్ళు వేస్తున్నాడు మన కళ్ళాన. మీ వేరకాడెళ్ళి అడ్డితే ఇది మేము కొనుక్కున్నాము, మీరెవరు అడగడానికి అని మీదకి వచ్చేటట. వీధిలో అందరూ ఆడికే సపోర్ట్ చేస్తున్నారు. ముసలోడు శారీ తీసినాడు కదా పాముని, పాముకు పాలు పోసినా అది దాని గుణమే చూపిస్తుంది. ముద్దల ముచ్చోలు, ఆడు పోసిన మందు మాటే ఆడుతుండ్రు, కానీ ముసలోడు ఉన్నప్పుడు సోదును చేసుకోలేకపోనావా అని ఒక్కడు అనడు. ఆడు ఎంత ఇచ్చాడో ఎవడికి తెలియదు, అది ఎవడికి అక్కర్లేదు. ఏమంటే మీ బావు సంతకం ఉంది దాన్ని కాదినత్తవా అని ఆడిని వెనకేసుకొస్తున్నారు. ఊర్లోని తాగుబోతు గంటల మాటే చెల్లుతుంది. ఒక న్యాయం లేదు, ధర్మం లేదు, ఆడదే రాజ్యం నాకుంది, ఒక పాలు నువ్వు రా, అదే తేల్చుకుంది కానీ అని తరువాత ఏం మాట్లాడాలో తెలియనట్టు ఫోన్ పెట్టేసింది మా పెదబాబు కూతురు. అందరూ అతని పేపే మాట్లాడుతున్నారు, ఎందుకో అర్థమైంది. నేను వెళ్ళి 10 రోజులుండి మందు పోస్తే కొందరు నా వైపు మాట్లాడతారు, కానీ ఆ పని నేను చేయలేను. ఇప్పుడు పెద్దలెవరూ లేరు, ఉన్నోళ్ళు పెద్దల కారు పెగ్గులు. వాడెవడో నీరు గడ్డిలాగా వచ్చి నాగుబామై పడగెత్తుతున్నాడంటే అది ఎవరి చిన్న ధైర్యమో తెలుస్తోంది. ఊరిప్పుడు నాది కాదని తేటతెలమైపోయింది. నేను రామ మందిరం ఎక్కి ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదని ప్రమాణం చెయ్యాలా? ఇదా నాకు నా ఊరిలో లభిస్తున్న గౌరవం. నా ఊరి మనుషులని, ఊరి కష్టసుఖాలు నావేనని భావించిన నాకంటే మందు పోసినాడే దగ్గరైపోయాడా? ఊరు దాటి వెళ్ళేసరికి నేనే పరావేడనైపోయానా? మందు బాంధవ్యం ఇంత గొప్పదా? బావుపోయాక, ఒంట్లో బావులేక నా కొడుకు దగ్గరికి వచ్చేయడంతో ఊర్లోనున్న మట్టి గోడల మిద్దిళ్ళు మట్టిలో కలిసిపోయింది. ఆ ఇంటి స్థలం కూడా అమ్మేస్తారేమో అడగండి, కొంటానని మధ్య మనుషులతో మంతనాలు. ఆ సమయానికే మా ఆవిడకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అది ఆడికే కలిసి వచ్చింది. ఇక ఊరిలో ఉన్న ఒకే బంధం కళ్ళం. అక్కడే మఠం వేసి కూర్చుంది సర్పం. ఒకసారి ఊరికి దూరం అయితే ఆ దూరం మరింత పెరిగిపోతుంది తప్ప దగ్గర కాలేమని నాకు బాధపడింది. పాములు వచ్చి పుట్టల్ని ఆక్రమించాక ఎక్కడెక్కడికో వలసెళ్ళిపోయిన చీమలకు పుట్టల వైపు చూడడానికైనా అవకాశం ఉండదని తెలియడానికి ఇంతకాలం పట్టింది. ఇంతకాలము నా కళలో కనిపించి నిద్రకు దూరం చేసిన పాము ఇదేనని ఇప్పుడు తెలుస్తుంది. పాము, 3 తలల పాము, ఎక్కడెక్కడో గోదావరి కిరటమే ఎగిసి కడల తీరాన్ని కమ్ముకుని కొండల్ని చుట్టుకొని అడవుల్ని ఆవహించి మైదానం మీద మటమేసి కూర్చుని బుసలు కొడుతున్న మహాసర్పం మెల్లగా పాకుతూ వచ్చి చిన్న చిన్న కప్ప పిల్లల్ని, ఎలకల్ని మింగడంతో మొదలుపెట్టి బలిసిన ఆవుల్ని, దూడల్ని, దుక్కుటెడ్లని, పొలాల్ని, సమస్త వ్యవసాయ సాధనాల్ని మింగుతూ వచ్చింది. మా బావుతో మొదలెట్టింది. నాతో ముగుస్తుందన్న నమ్మకమూ లేదు. అదిగో ఆ పాము వచ్చి 3 పడగల నీడనిస్తే చాలునని మా మెట్టి భూమి మీద మటమేసి మొదటి పడగ విప్పింది. 2వ పడగ మా ఇంటి మీద, 3వ పడగ మా కళ్ళం మీద. ఒక నిర్ణయానికి వచ్చాను, పోయినవి పోయాయి, ఇక నాకు అక్కడ మిగిలిందేమీ లేదు. ఎవడి సొమ్మో తినేసేననే అపకీర్తి నాకెందుకు? ఒకరోజు వెళ్ళి సంతకం చేసి వెనక్కి తిరిగి చూడకుండా నాగావళి నదిలో తలారా స్నానం చేసి 7వ తల బస్సు ఎక్కి వచ్చేసాను. మా చెల్లెలు ఏడుపు వెంటాడుతుండగా ఊరితో చివరి అంటూ తెగిపోయింది. ఇక ఆ ఊరిలో అడుగుపెట్టే అవకాశం లేదు. పెట్టగూడంత గుడిసైనా ఉండాలా, చేరనంత నేలైనా ఉండాలా, ఈ రెండూ లేనప్పుడు ఆ ఊరు నా ఊరు ఎలాగవుతుంది? ఎప్పుడైనా ఊరు ఎలా వెళ్ళాలి, వెళ్ళి ఎవరి గడపలోనో ఎలా గడపాలి? నా నివాసం, నా రంగస్థలం, నా క్రీడాస్థలం 3వ పడగల నీడ. చిన్న కొనుకు పడుతుందనగా ఎవరో వచ్చారు భోజన సంచితో. సామాజిక కార్యకర్తట, వలసల మీద ఏదో పుస్తకం రాస్తున్నాడట. నా వివరాలు అడుగుతున్నాడు. నా ఇల్లు పార్వతీపురం, నా కళ్ళం విశాఖపట్నం, నా కార్యక్షేత్రం విజయనగరం, నా రంగస్థలం శ్రీకాకుళం, నా ఊరు ఉత్తరాంధ్ర, నా పేరు కళింగోర చెప్పాను. అతనేదో రాసుకుంటున్నాడు. మా ఆవిడొచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నారండి అంటూ చూస్తే ఎదురుగా ఎవరో లేరు. బాగుంది తిత్తవా, ఇదేటిలాగా ఎప్పుడూ లేదు పరేగాని మాట్లాడుతున్నారు, ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మంచిదేటో. ఏమీ కాదులే అని నవ్వి తను తెచ్చిన టీ తాగి బయటికి వెళ్ళాను. బయట చీకటిగానే ఉంది, ఇంకా కప్ప అరుపు వినిపించలేదు.
పోము కడుపులో ఎప్పటి జీర్ణమైపోయి ఉంటుంది. కానీ దాని దీనమైన అరుపింక నా చెవుల్ని వదలడం లేదు. నిద్రలేమి మగతను వదిలించుకోవడానికి స్నానం చేశాను. రాత్రి

0: వచ్చిన కళను గుర్తు చేసుకుంటూ కొంత తేలిక పడినట్లయింది. గదిలోకి వచ్చేసరికి గేటు చప్పుడైతే వెళ్ళి తీశాను. ఎదురుగా రాత్రి నా కళలో కనిపించిన మనిషి. మళ్ళీ కళ? మా ఆవిడనట్లు నాకేదో అయిందా? కాదు, నిజమే, వస్తున్నది మనిషే. కాదు పాము. కాదు కాదు, మనిషి. కాదు కాదు, పాము మనిషి. చేతిలో శుభలేఖలా ఉంది. బహుశా మా కళ్ళల్లో తను కట్టించిన నూతన గృహప్రవేశానికి ఆహ్వానమేమో. అతనొచ్చి ఎదురుగా కూర్చొని నవ్వాడు. అచ్చం పాము నవ్వంటే ఉందా నవ్వు. ఆహ్వాన పత్రిక నా చేతుల్లో పెట్టి తప్పక రావాలని చెప్పి వెళ్ళాడు. అతడు ఆ వెళ్తుంటే గోధుమ వన్ని సర్పం మెలికలు తిరుగుతూ వెళ్తున్నట్లు అనిపించింది. సముద్ర తీరము, కొండలు, అడవి, మైదానము, పడగ నీడలో కొనుక్కుతున్న దృశ్యం కళ్ళ ముందు కదలాడింది. ఎదురుగా ఆహ్వానం కార్డు పాము వదిలిన కుబుసంలా కనిపించింది. గాలి విసురుకి పాము కుబుసం కిటికీ అవతలికి ఎగిరిపోయింది. మళ్ళీ మొదలైంది వర్షం. విరుచుకు పడింది హోరు గాలితో మా రేకుల ఇంటి మీద తుఫాను.
1: మీరు ఇంతవరకు శ్రీ గంట్యాడ గౌరీనాయుడుచే నాలుగు పడగల పాము కథానిక విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు.

తొలి ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విన్నారు. ఇప్పుడు ఎంసీఏ చిత్రం నుంచి సాగర్ ప్రియా పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వార్తల వివరాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్లను గత రాత్రి మంత్రి పరిశీలించారు. ఫీడర్ కెనాల్లో రెగ్యులేటర్ గేట్ల పనులను పరిశీలించి ఘాట్, స్థూపం, సభావేదిక ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సుమారు 7,000 కుటుంబాలు చేసిన త్యాగం ఫలితంగా 100,000 ఎకరాలకు సాగునీరు, 100,000 ప్రజలకు తాగునీరు అందనున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: తాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, 100,000 ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టి ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలు వేసి అక్కడికి వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి.
0: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఈ నెలాఖరు వరకు ఇంటింటికీ వెళ్లి

0: లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో రహదారి సౌకర్యం అత్యంత కీలకమని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అడవిపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదను ఆదాయ వనరుగా మలుస్తూ వందన్ వికాస్ కేంద్రాలు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి దోహదపడనున్నాయి. అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, కొండచిప్పలు, ఉసిరి, కరక్కాయ, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గిరిజన మహిళా సంఘాలు యువతను సమీకరించి ఉత్పత్తుల శుభ్రత, ప్యాకింగ్, నిల్వ, మార్కెట్పై శిక్షణ ఇస్తున్నారు. జీవనోపాధి మెరుగుపడడంతో పాటు అటవీ సంపద సంరక్షణకు కూడా ఇవి దోహదపడుతున్నాయని మక్కువ మండలం వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జయకుమార్ పేర్కొంటూ,
1: ముఖ్యంగా ఈ విడివీకెల్ అనేవి ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన గిరిజనులు పండిస్తున్నటువంటి పంటలు, అలాగే అటవీ ఫలస్థాయిలో ఏదైతే అటవీ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి సరైన మద్దతు ధర వాళ్ళు పొందేటట్టు, అలాగే వాటిని ప్రాసెసింగ్ ఏమైనా చేసుకోవడానికి వాళ్ళు పండించిన పంటల్ని వాల్యుయేషన్ చేసుకుని అమ్ముకొని తద్వారా వాళ్ళ జీవనోపాధులు కానీ వాళ్ళ వార్షిక ఆదాయాలు కానీ వృద్ధి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలు చేయించారండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడు మండలం దొరకుంట శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా వారిలో 3 ఉమ్మడి కృష్ణాజిల్లాకి చెందినవారు కాగా మరో 20 తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. ఈ ప్రమాదంలో 6 మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, రాష్ట్రంలోని 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రైతులు సాగు కొనసాగించారని, ప్రస్తుతం పంటల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
2: చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జులై, ఆగస్టు నెల 20, 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో

0: ఏలూరులోని అశోక్ నగర్లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 750 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు అర్హులని వివరించారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రాల నకలుతో హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్నల సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: అక్క చూడు,
5: హ్యాపీ బర్త్డే రా,
4: చూపించు. నా ఫేవరెట్ కలర్
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
7: ఆర్బిఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
10: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
10: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈ ప్రసారంలో 2:31 శ్రేయా ఘోషల్ పాడిన సినీ గీతాలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0891-2727-244, అలాగే 0891-2727-288.

0: హలో,
1: హలో, బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: సూపర్ గా ఉన్నానండి.
0: మీ పేరు?
1: సుమలత అండి, కాకల్లో నుంచి.
0: ఏ సినిమాలో పాట?
1: జగదీశ్వరుడు అతిలోక సుందరి సినిమాలోని అబ్బాయి తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా, ఆ పాట కావాలండి.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు కృష్ణవేణి మేడం.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు? హలో
1: హలో,
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారండి?
1: గీతాంజలి మేడం.
0: పాట
1: ఓ ప్రియా ప్రియాను.
0: ఓకేనండి, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారండి?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీ పేరు? హలో హలో,
1: హలో,
0: మీ పేరు అండి?
1: నా పేరు కృప అండి.
0: ఏ సినిమాలో పాట?
1: రెబల్లో నుంచి దీపావళి అన్న పాట కావాలండి సాంగ్.
0: ఓకే అండి.
2: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: హలో,
1: హలో అండి.
0: బాగున్నానండి. బాగున్నారా మీరు?
1: బాగున్నాను మేడం.
0: మీ పేరు?
1: నా పేరు రాధిక అండి.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు స్వామిత్వ మత్స్యంలోది. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అన్న పాట కావాలండి.
0: ఓకేనండి, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్, ఆంగ్లంలో వార్తలు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: श्रीलंका ने दूसरी पारी में ताजा समाचार मिलने तक 3 विकेट पर 185 रन बना ली हैं। इससे पहले श्रीलंका की टीम पहली पारी में आज 290 रन पर सिमट गई। इससे पहले भारत ने पहली पारी 503 रन बनाकर घोषित की थी। और अब अंत में मुख्य समाचार एक बार फिर। वित्त मंत्री निर्मला सीतारामन ने कनाडा के टोरंटो में भारतीय व्यापारी समुदाय को संबोधित किया। कहा, भारत का परिवर्तन संरचनात्मक है जो तीव्र शहरीकरण और विश्व स्तरीय डिजिटल बुनियादी ढांचे से प्रेरित है। मुख्यमंत्री रेखा गुप्ता ने लक्ष्मी योजना का शुभारंभ किया। 2500 लाभार्थियों को स्वीकृति पत्र सौंपे। भारतीय चिकित्सा संघ ने देश में H1N1 इन्फ्लुएंजा के प्रसार को लेकर परामर्श जारी किया। कहा, घबराने की जरूरत नहीं, सतर्कता बरतने पर दिया जोर। ओणम का त्यौहार पारंपरिक उत्साह के साथ मनाया जा रहा है और पैगंबर हजरत मोहम्मद का जन्मदिन ईद मिलादुन नबी धार्मिक उत्साह के साथ मनाया जा रहा है। देश के पूर्वी और पूर्वोत्तर राज्यों में अगले 2 दिन तक मूसलाधार बारिश की संभावना। और क्रिकेट में भारत ने कोलंबो टेस्ट मैच में श्रीलंका को फॉलो ऑन खेलने के लिए कहा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी విశాఖపట్నం కేంద్రం వాతావరణం విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ వివరాలు. వాల్టర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాతావరణ సమాచారం విన్నారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రేయా ఘోషల్ పాడిన సినీ గీతాలు వింటారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన వర్షం చిత్రం నుంచి పాటను విన్నారు. శ్రేయా ఘోషల్ పాడిన సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించిన నేనున్నాను చిత్రం నుంచి పాటను వింటారు.

0: మీరు ఇంతవరకు శ్రేయా ఘోషల్ పాడిన సినిమా పాటలు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3:07. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై తిరిగి 4:58 3:23.6 అనగా 9:20 పై తరువాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.